0: కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాజన్న, సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం, చీరల వంచ నుండి. నా పేరు వేముల పరశురాం.
0: పరశురాం గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సినిమా పేరు మా ఇద్దరి కథ. అందులో చలిచలిగా ఉంది అనే పాట సార్.
0: ఓకే అండి, మీకు అక్కడ చలిచలిగా ఉందా?
1: సార్, వాతావరణం బాగా కూల్
0: కూల్ గా ఉందా అండి?
1: వర్షాలు
0: పడుతున్నాయా?
1: సార్,
0: సరే అండి, వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: చలి చలిగా

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 50,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
7: కార్యక్రమం తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
8: గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు, నేను సొప్పైగూడ నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను, బాగున్నారా?
7: వెరీ గుడ్ మార్నింగ్ అండి, బాగున్నామండి. మీరు బాగున్నారా?
8: బాగున్నా సార్.
7: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు అప్పారావు గారు
8: ఈరోజు? సుస్వాగతం.

0: కాలం నుంచి హ్యాపీ హ్యాపీ పచ్చరేలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. పాట
1: తప్పకుండా వినిపిస్తాను.
0: మన ఆర్జి చంద్రకాంత గారికి డెడికేట్ చేస్తూ, మొన్న మంగళవారం నాడు మధుమంజరి చాలా బాగుందండి.
1: ఓకే అండి.
0: పోషకాహారాల మీద స్వాతి గారు మధుమంజరి నిర్వహించారండి. ఆ పోషకాహారాలు, వాటి పద్ధతులు, వాటి ఎలా దేని మీద ఏ ప్రభావం చూపుద్ది, ఎంతవరకు మనకి ఏ విటమిన్ లోపం ఉంటే ఏ ఆహారం తినాలి, మంచి దానికి తగ్గ ఆహారం పాటలు కూడా వినిపించారండి. అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాతి గారికి, శంకర్రావు గారికి, కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీరు కోరినటువంటి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్స్ అండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అక్బర్ గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి మీకు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు మాయవారి మల్లి గారి సినిమా నుంచి. నవ్వుతూ బ్రతకాలిరావుతూ
0: వినిపిస్తామండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, ధన్యవాదాలు.
2: Hey!

0: చచ్చినట్టు వస్తాడురా, అందుకే నవ్వుతూ హై హై నవ్వుతూ బతకాలి.
1: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బాటం ఫీట్ బస్తీ
1: నుంచి చిన్నపాసి గారు కాల్ కలిసేసింది. చెప్పండి.

0: లేకుండా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ సార్, వెంకటేశ్వర కాలనీ కిన్నెర స్టీల్ ఏరియా కొత్తగూడెం సార్.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: నాకు ఇంద్రధనుష్ సినిమాలోని నేను ఒక ప్రేమ పిపాసిన అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: కోట శ్రోతల పేరు చెప్తా సార్.
0: ఆ చెప్పండి.
1: మురారి, తేజస్విని, లహరి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ సార్. కొత్తగూడెం బర్మకాం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు కొండవీటి సింహం సినిమాలో నుంచి

వినిపిస్తామండి. మీ ఇంట్లో ఉన్నారా మరి మహాలక్ష్మి? ఓకే అండి, వారి కోసం వింటున్న శ్రోతలందరి కోసం ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బుర్రేగడ్డ నుంచి మాట్లాడుతున్నాను సార్, రాధాపాసి.
0: రాధాపాసి గారు చెప్పండి. బాగున్నాండి. మీరు
1: ప్రతిరోజు పుట్టింటి గౌరవ సినిమా నుంచి ఒక అన్న చెల్లెలు పాట వినిపించండి
0: సార్. తప్పకుండా వినిపిస్తామండి. మీరు వేరే పాట కోరితే ఆశ్చర్యం గాని, మీరు కోరే పాటలు అన్న చెల్లెకి సంబంధించినవి కోరుతారు కదా? ఓకే అండి, మీ అనుబంధం అలాగే ఉండాలి. మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: హలో నమస్తే బాబు.
0: నమస్తే
1: బాబు.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్టీ కాలనీ పాత నుంచి శారద సంపత్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండమ్మా, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: మాంగళ బల చిత్రంలో సుశీల బృందం వాళ్ళ పాట వినిపిస్తుంది.
0: తప్పకుండా వినిపిస్తామమ్మా. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత శ్రోత, హలో.
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కాదండి, రాంబాబు అండి.
3: రాంబాబు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
4: సుభాష్ చంద్రబోస్ నుంచి నేరేడు పనులు అనే పాట.
3: తప్పకుండా వినిపిస్తామండి, వినండి.
4: ఓకే సార్.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పద్మావతి సార్, జూలూర్పాడు నుంచి.
0: జూలూర్పాడు నుంచి పద్మావతి గారు.
1: అవును సార్.
0: ఈరోజు ఏం తినలేదా అండి? టిఫిన్ చేసి మంచి గట్టిగా మాట్లాడాలి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: సినిమాలో పొట్టి పిల్ల పాట సార్.
0: తప్పకుండా వినిపిస్తామండి, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మండలం సీతారాంపురం సార్. సార్ బాగుందా సార్?
0: బాగున్నాం అండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు ప్రేమతో రావు మూవీ నుంచి బాబు గత
0: వినిపిస్తున్నాం అండి, వినండి.

0: కార్యక్రమం తర్వాత శ్రోత హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి నరేందర్ రెడ్డి గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈ రోజు?
1: సార్ మాయాభర్త సినిమాలో నీవే నాన్న కలిసిందే అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వినిపిస్తున్నామండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో చివరి శ్రోత. హలో,
1: సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుధాకర్ నుంచి, రమాదేవి సార్.
0: రమాదేవి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ముద్ర మామయ్య సినిమా నుంచి. మామయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పట్టు పొడుపు అన్న పాట కావాలి సార్.
0: వినిపిస్తున్నాను.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు ఎం సుమన్ గారు. మీరు కోరుకున్న పాటలను ఇంతవరకు వినిపించిన నేను మీ రేడియో నేస్తాన్ని చింతకింది శ్రీధర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన జస్టిస్ చౌదరి చిత్రం నుంచి పాటలు వింటారు.

0: ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మాలవేణ శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మునిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ప్రణామం, ప్రణామం, ప్రణామం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి. ఫోన్ నంబర్ 9989679076.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1850 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన జస్టిస్ చౌదరి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ప్రకటించిన అంశం వెంటనే వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమాపేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో పాల్గొనేవారు ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఇంకా డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. కార్యక్రమ అనుసంధానకర్త కె నీలిమ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923.
1: శ్రోతలకు నమస్కారం. చదువుకోవాలనే ఆశ ఉన్న రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారికి, చదువుకి వయసుతో అడ్డంకి కాదు, మీ కలలు పరిస్థితులకు అవరోధం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉన్నత విద్య మీ సొంతం, మళ్లీ మీరు చదువుకోవచ్చు, రండి నేనున్నాను, మీ చదువును కొనసాగించండి అని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ అనేక మందికి ఉన్నత విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ చాలా మందిని ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడేటట్లు చేస్తూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును, ఉద్యోగులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొంది వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ ను పెంచుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి

0: అంటే సాంకేతిక కారణాల చేత చదువు కొనసాగించలేని వారికి తర్వాత ఉద్యోగము పూర్తిగా అంటే చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసి ఉన్నత చదువులు చదువుకోలేకపోయినటువంటి వాళ్లకు, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, ఈ అనేక రకమైనటువంటి వర్గాల వారు ఉన్నత విద్యను అందించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 1982లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ యూనివర్సిటీ 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది ఆన్లైన్ లో ఉన్నారు. అంటే అంబేద్కర్ యూనివర్సిటీ ముఖ్య లక్ష్యం ఏమిటంటే అన్ని వర్గాల వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తక్కువ ఖర్చుతో, అంటే అన్ని వర్గాల వరకు రెగ్యులర్ గా చదువుకోలేని వాళ్లకు, బాగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఒక వరం లెక్క ఉపయోగపడుతుంది. అదే రకంగా 45 సంవత్సరాలు అంబేద్కర్ యూనివర్సిటీ అన్ని మూల వారికి, అన్ని వర్గాల వారికి, తెలంగాణ 2024 వరకు 2 రాష్ట్రాల వరకు సేవలు అందించింది. 2024 నుంచి ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై దాదాపుగా మన దగ్గర 117 స్టడీ సెంటర్స్, మొత్తం కూడా 135 అన్ని స్టడీ సెంటర్లు అందరికి కూడా అంబేద్కర్ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తుంది.
1: సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు వెంకటేష్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ ఏంటి?
2: మేడం, ఇంతకుముందు ఎంఏ సైకాలజీ ఉంటుండే మన బిజినెస్ లోపల, ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది మేడం అది, ఎందుకంటే మేమంతా ఎంప్లాయిస్ సైకాలజీ చేస్తున్న వాళ్ళకు డిస్టెన్స్ రెగ్యులర్ చేయడం కొంచెం ప్రాబ్లం. ఆ ఉద్దేశం కాల్ చేసిన
1: పల్లవి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు. ప్రొఫెసర్ గారు, వెంకటేశ్వర్ గారు, మీరు అడిగారండి సైకాలజీ యూనివర్సిటీ ఎందుకు ఆఫర్ చేయట్లేదని. మనము ఇంతకుముందు సైకాలజీ ఆఫర్ చేశాము, కానీ యూజీసీ నిబంధన ప్రకారము ఇప్పుడు సైకాలజీని ఇతర కొన్ని ఎలిడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫర్ చేయడానికి లేదండి. ఏదైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అంటే కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆ సర్టిఫికేట్ కి వ్యాలిడిటీ ఉండకపోవచ్చండి. దీనికోసం యూనివర్సిటీ అని ప్రయత్నాలు చేస్తుంది, ఫ్యూచర్ లో వస్తే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం యూజీసీ ప్రకారం మనం సైకాలజీని నిలిపివేశాం. యూనివర్సిటీ ప్రయత్నాలు చేస్తుందండి, దానికి తగినట్టు పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం సైకాలజీ కోర్స్ ని మనం ఆఫర్ చేయట్లేదు. అవునండి, యూనివర్సిటీ కూడా అదే రిప్రజెంటేషన్ చేసింది యూజీసీకి, సో మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్కారం. మేడం,
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన.
1: రవి గారు, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కట్ అవుతుంది. మీ క్వశ్చన్ అడగండి.
3: పూర్తిగా కట్ చేసిన
1: మీ క్వశ్చన్ అడగండి.
3: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం, చెప్పండి.
3: సార్, మా బాబు డిగ్రీ అయిపోయింది, అయితే కొన్ని సబ్జెక్టులలో పోయిండు, అయితే దానికి రీగా కట్టచ్చునా? అంటే ఇప్పుడు మాకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యూనివర్సిటీ ఉంది, దాంట్లో చేసిండు, దాదాపు 4 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్.
0: ఓకే,
3: మరి దానికి తదితర వివరాల కోసం ఎవరిని సంప్రదించాలా ఎట్లా అనేది అడుగుతున్నా సార్.
0: మీరు ఒక నెక్స్ట్ వీక్ లో స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాం.
3: ఎవరిని సంప్రదించాలి సార్?
0: విద్యార్థి సేవా బీగంలో వచ్చేసేసి అతని గతంలో చదివిన అతని యొక్క సర్టిఫికేట్స్, గతంలో ఉన్న చదివిన ఏ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విద్యార్థికి తెలియజేస్తాం.
3: వెబ్సైట్ సార్?
0: మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి రావాలది.
3: ఎక్కడికి రావాలా?
0: జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.
1: రవి గారు, మీ అబ్బాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడా డిగ్రీ?
3: లేదు, యూనివర్సిటీ యూనివర్సిటీ మేడం, దర్పల్లి, దర్పల్లి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి.
1: ఓకే, సరే అండి, మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకుని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
3: ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ వగేరా ఏమన్నా ఉందా?
1: మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ డెస్క్ నంబర్
3: 0 4 0. ఒక నిమిషం, చెప్పండి మేడం.
1: 0402368023680 333 అండి, 333.
3: ఓకే,
1: లేదంటే 444, ఇది మా హెల్ప్ డెస్క్ నంబర్. అదే విధంగా మనకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1818
3: 1800
1: మీరు సంప్రదించి స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ కు వచ్చి

0: చేసేయండి, రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకొని మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి.
1: ఓకే ఓకే మేడం.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి, నేను ఇక్కడ ఆశీస్ నగర్ మల్లెపల్లి హైదరాబాద్ నుంచి.
0: చెప్పండి.
2: ఇది ఆల్రెడీ నేను బిఏ పొలిటికల్ సైన్స్ లో 2019 లో జాయిన్ చేశాను మేడం. చేసి అసలు 3 ఇయర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాను, కానీ ఎగ్జామ్ రాయలేదా? మళ్ళీ రాసుకోవచ్చా మేడం? ఇది
3: మళ్ళీ రాసుకోవచ్చు అండి. 19 అంటే 25 వరకు మీ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది.
2: ఓకే సార్.
3: మీరు సబ్జెక్టులు పాస్ అయినవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి నో ప్రాబ్లం, మీరు ఒకసారి వచ్చేసిస్తే ఎంత ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎంత కట్టాలి అనే విషయం వాళ్ళు బ్రాంచ్ లో డిస్కస్ చేసి మీకు సలహా ఇస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం.
2: ఓకే సార్.
3: దాన్ని రీఅడ్మిషన్ అంటారు.
2: ఓకే సార్. అదే పాత ఫీజు కట్టిన రిసీప్ట్ అవి తీసుకొని వెళ్ళమంటారు?
3: మా దగ్గర డాటా ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్ తోని, అది తీసుకొని రండి.
2: ఓకే సార్.
0: మీరు వింటున్నారు డాక్టర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923. ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: శ్రీకాంత్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీకాంత్ గారు.
4: హలో
0: చెప్పండి, మీ క్వశ్చన్ ఉంటే అడగండి.
4: మీరేమి ఇప్పుడు లా చేయాలనుకుంటుంది? నాకు రెగ్యులర్ లో డిగ్రీ అయిపోయింది, బిఎడ్ కూడా అయిపోయింది, నేను లా చేయాలనుకుంటున్నాను. దానికి ఏమైనా ఛాన్స్ ఉందా మేడం? మన అంబేద్కర్ యూనివర్సిటీలో
0: డాక్టర్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు.
5: శ్రీకాంత్ గారు, మీకు లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకు డిస్టెన్స్ లో లా ఆఫర్ చేయడానికి పర్మిషన్ లేదండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లేదు. సో అందుకని ఇండియాలో ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా లా ఆఫర్ చేయట్లేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మన దగ్గర రీసెంట్ గానే మనము ఎడ్యుకేషన్ లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే రెండు కొత్త ప్రోగ్రామ్స్ ని మనకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. మనము త్వరలో ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజుల్లో మనం దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పీజీ ప్రోగ్రామ్స్ మీరు ఎంఏ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చండి. వస్తుందండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చేసింది. మనము నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేస్తాం. ఇంకా నెక్స్ట్ మంత్, మేబీ 1 మంత్ లోపు వచ్చేస్తుందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. హలో.
6: హలో,
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రామాంజనేయులు మేడం. మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం.
0: చెప్పండి రామాంజనేయులు గారు.
6: మేడం, అది ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు గురించి డీటెయిల్స్ కావాలండి, దాని గురించి చెప్పండి.
3: ఎంఏ ఎడ్యుకేషన్ ఒక కోర్సు, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కోర్సులను ఈ మంత్ లోనే యూనివర్సిటీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసిస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీకు రెండిట్లో ఏది ఇష్టం ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు.
6: చిన్న డౌట్ సార్, ఏది బాగుంటుంది? ఎంఏ ఎడ్యుకేషన్ యొక్క చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది? ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎంఏ బెనిఫిట్?
3: ఇప్పుడు ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కూల్ కు సంబంధించినటువంటి జనరల్ గా
6: ఉంది కదా సార్?
3: ఉంది. ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒక అంబేద్కర్ ఓపెన్ స్కూల్ లో ఉంది. రెండున్నాయి, ఒకటి ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్.
6: రెండు
3: వేరు వేరు కోర్సులు.
6: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఏంటి సార్ ఉపయోగాలు?
3: స్కూల్ టీచర్స్ కి అవి అది.
0: రామాంజన్ గారు,
6: నేను టీచరే సార్. నేను స్కూల్ గవర్నమెంట్ టీచరే సార్. నేను చాలా రోజుల నుంచి ఈ స్కూల్ ఎంఏ ఎడ్యుకేషన్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా సార్. అందుకే తప్పనిసరి అంటే
3: దానికి సంబంధించిన వివరాలు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటాయి సార్.

0: వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సిలబస్ వివరాలన్నీ చూసుకోవచ్చు మీరు.
1: హలో.
2: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ అండి, నేను వినోద్ చావ్లా మాట్లాడుతున్నాను, డాక్టర్ వినోద్ చావ్లా. ఐఎమ్ పిహెచ్డి ఫ్రమ్ పిహెచ్డిఎస్ అండ్ కంపెనీ సెక్రటరీ అండి. మన అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ లో మనకు ఏమైనా హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా మాస్టర్స్ లేకుంటే పిజీ డిప్లొమాస్ ఉన్నాయండి?
0: అంబేద్కర్ ఓపెన్ లో పీజీ డిహెచ్ఆర్ ఉందండి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్.
2: ఓకే,
0: ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్
2: ఉంది.
0: September 9th ఇవర్ లోపు లాస్ట్ డేట్. వీటితో పీజీ డిప్లొమాస్ కు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, యూజీ అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ల చివరి తేదీ September 9th. మీరు అంబేద్కర్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది కాబట్టి మీరు www.breouonline.in ఆ సైట్ ఓపెన్ చేసేసి మీరు పీజీ డిప్లొమా పీజీ డిహెచ్ఆర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ హైదరాబాద్ అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ మ్యామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్.
1: చెప్పండి
3: మ్యామ్. పల్లవి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు అందరికి. నేను ఎంఎస్సీ జువాలజీ చేశాను మ్యామ్, మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోనే. సో పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ ఒక కళలాగా ఉంది అనమాట నాకు. సో మన దగ్గర పిహెచ్డీ ఎప్పుడే ఉంటుంది మ్యామ్?
4: పిహెచ్డీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి, బట్ నాకు తెలిసి జువాలజీలో మన దగ్గర వేకెన్సీ లేదు. మనం అన్ని యూజీసీ నార్మ్స్ ఫాలో అవుతాం కాబట్టి మనకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ లోనే మనము పిహెచ్డీని ఆఫర్ చేస్తాము. ఏవైతే డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు సంబంధించిన అంటే మీరు కన్సర్న్డ్ డిసిప్లిన్ లో మీరు పీజీ చేసినట్లయితే ఆ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అండి.
0: ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ పర్మనెంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సైన్స్ లో చాలా కోర్సులు పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి అది త్వరలో ఒకవేళ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేసిస్తాం. త్వరలో వచ్చే రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు అండి.
1: చెప్పండి సార్.
5: మా కోడలు ఓపెన్ యూనివర్సిటీ కొత్తగూడెంలో చేశారు. ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టించుకుంటే మేము టైం అయిపోయింది, రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: హలో, ఒక్కసారి జాయిన్ అయితే అంబేద్కర్ యూనివర్సిటీలో 6 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. టెక్నికల్ గా ఏదైతే సబ్జెక్ట్ మిగులుతాయో ఆ సబ్జెక్ట్ వరకే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం మీరు 3 ఇయర్స్ ఫీ చేయాల్సిన అవసరం లేదు.
5: అంటే రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: ఆ రీఅడ్మిషన్ అంటే పాస్ అయినా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో రాయిన సబ్జెక్ట్ ఉన్నాయో వాటి వరకే ట్యూషన్ ఫీజు తీసుకుంటాము, వాటి వరకే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.
5: అయితే అది ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టాలి, ఇంకా బ్రాంచ్ల్లో కట్టడం కుదరదు ఫీజ్ అన్నారు.
0: ఎందుకంటే దానికి ఒక ఫోటోలు కావాలి, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలు కావాలి, ఏ సబ్జెక్ట్లు అనేది పూర్తిగా సమాచారం అక్కడ మా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టడం వల్ల ఒకసారి ఏంటంటే చాలా మంది స్టూడెంట్ తెలియక పాస్ అయినా కూడా మళ్ళీ కట్టుకుంటే విద్యార్థి నష్టపోతాడు కాబట్టి స్టూడెంట్ ని ఇక్కడికి స్టూడెంట్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అది రీఅడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయిస్తాం.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాంబ్లే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వరరావు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853, మరొక నంబర్ 29550923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు సమాధానాలు పొందవచ్చు. వెంకటేశ్వర సార్, ఇప్పుడు డాక్టర్

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అర్హతలు ఏమిటి? డిగ్రీలో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అడ్మిషన్స్ చివరి తేదీ ఎప్పుడు?
1: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ కానీ ఐటీఏ 2 ఇయర్స్ కానీ పాలిటెక్నిక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ బీకామ్ బీఎస్సీ సంబంధించినటువంటి డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చండి. అదే రకంగా సెప్టెంబర్ 9వ తేదీన ఈ అడ్మిషన్లకు చివరి తేదీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓన్లీ సాంకేతిక విద్యనే కాకుండా విద్యార్థులకు మా యూనివర్సిటీ నుంచి బయటకు పోయేసరికి వాళ్ళకు ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మా వీసీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని కొన్ని ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంటే మా యూనివర్సిటీ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిజిటల్ స్థాయి వరకు ఎదిగింది. కాబట్టి ఆ స్కిల్ ప్రోగ్రాంల గురించి మా స్కిల్ డైరెక్టర్ పల్లవి కబ్బే గారు టీసీ సాయానికి సంబంధించినటువంటి
0: డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఖుషీ మ్యామ్, ఫ్రమ్ హైదరాబాద్.
1: చెప్పండి అమ్మా.
2: ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను సార్.
1: ఓకే.
2: యూనివర్సిటీ కాకుండా డిగ్రీ కాలేజ్ వేరే గవర్నమెంట్.
1: ఓకే.
2: బీఎస్సీ లో కంప్లీట్ చేశాను సార్, సైన్స్ లో.
1: ఓకే.
2: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. కానీ పీజీ పొలిటికల్ సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అలా ఉంటుందా సార్?
1: ఉందమ్మా, ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీ లో సైన్స్ విద్యార్థులు గానీ ఇంజనీరింగ్ విద్యార్థులు గానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం ఈ కోర్సులు అన్ని కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు వెంటనే ఈరోజు www.breouonline.site లో వెళ్లి పీజీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో సంప్రదించండి. ప్యారడైజ్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్ లో.
0: హలో పల్లవి గారు, సార్ అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము. సో పిల్లలకి చదువుతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకున్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అన్ని బ్రేక్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయబిలిటీ వైపు ఎలా మీరు విస్తరిస్తున్నారు, ఏ రకంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి?
3: నీలిమ గారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, మనం మారుతున్న ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు విద్యతో పాటు నైపుణ్యాన్ని, నైపుణ్యంతో పాటు ఉపాధిని, ఉపాధితో పాటు సాధికారత దిశగా మా విద్యార్థులకు మేము దారి చూపుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయమే కాదు. ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది మేము మా నినాదం. ఇప్పుడు ఆ దిశ వైపే మేము నడుస్తున్నాము. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి దీనికోసం మేమందరం కృషి చేస్తున్నాము. సో దీంట్లో డిగ్రీతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ప్రాధాన్యతను ఇస్తూ వేరియస్ అంటే డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని మేము డిజైన్ చేయడం జరిగింది.
0: వైవి సార్, అసలు ఇప్పుడు పీజీలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయని అంటున్నారు, సో ఎంబీఏలో అలా అడ్మిషన్స్ ఎలా పొందాలి? ఇంకా పీజీలో ఇంకేమేం కోర్సెస్ ఉన్నాయి? పీజీలో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
1: పీజీలో చేరడానికి నీలమ గారు, బీఎస్సీ ఎంఎస్సీ చేరాలంటే కంపల్సరీ దాని కన్సర్న్ సబ్జెక్టు డిగ్రీలో పాస్ అయి ఉండాలండి. అదే ఎంఏ సోషల్ సైన్స్ లో ఆ తర్వాత వీటిలో మాత్రం ఎంఏ సోషల్ సైన్స్ లో చేరడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ సైన్స్, ఇంజనీరింగ్, మిగతా వాళ్ళు కూడా ఈ సామాజిక శాస్త్రాలు మన అంబేద్కర్ రూపంలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఎంబీఏకి మాత్రం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ సెట్ కండక్ట్ చేస్తుంది, అదేనా క్వాలిఫై కావాలి, లేకపోతే తెలంగాణ ఐసెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ కల్పిస్తున్నామండి. దాని కూడా అడ్మిషన్ల చివరి తేదీ ఈ సెప్టెంబర్ 9.
0: ఓహో, అంటే ఇప్పుడు తెలంగాణ ఐసెట్ నుంచి డైరెక్ట్ గా తీసుకునేది ఏం లేదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవాల్సిందే సెప్టెంబర్ 9 లో.
1: తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెట్ కండక్ట్ చేశాం, అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కల్పిస్తున్నాం.
0: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ అలాగే పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ లో నిష్ణాతులు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు స్టూడియోస్ లో ఉన్నారు మీ సమాధానాలు, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయడానికి. సో ఎవరైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి, పీజీ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. పల్లవి గారు, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ఎంప్లాయ్మెంట్ దిశగా మీరు మా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము అని అంటున్నారు, సో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు పిల్లలకి పెడుతున్నారు?
3: నీలిమ గారు, మేము విద్యార్థుల కోసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పరిశ్రమల అవసరాలను కూడా వారి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ ఒకేషనల్ మరియు ఇండస్ట్రీ లింక్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ ని అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసము మేము వివిధ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేషన్స్ చేసుకున్నాము. లైక్ టాటా టీసీఎస్ అయాన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిది వీహబ్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్ అన్నమాట. అదేవిధంగా రాసి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఇలా అనేక రకాలుగా అంటే మనం ఒక స్టూడెంట్ తను ఎంచుకున్న, తనకు ఇష్టమైన, తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, తనకు కార్పొరేట్ లైఫ్ వైపు వెళ్ళాలి అనుకుంటే గనక మనకు టాటా టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక విద్యార్థి మన డిగ్రీలో చేరుతారో వారికి మనము అకాడమిక్ ఇన్పుట్స్ తో పాటు మనం వారికి జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. అంటే మార్కెట్ నీడ్స్ ని దృష్టిలో పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వారికి కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఇంటర్వ్యూస్ కి వెళ్తారో వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి. సో ఇలా చాలా వరకు స్కిల్స్ అనేవి అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన అకాడమిక్ కరికులం లో అవి లోపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఒక కొత్త కరికులం ని డిజైన్ చేశాం, మోడల్స్ ని డిజైన్ చేశామన్నమాట. సో 3 ఇయర్స్ లో అంటే 6 సెమిస్టర్స్ లో మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, వారు ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ని ఎన్నుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు తీసుకుంటారో, జాయిన్ అవుతారు, కంప్లీట్ అయిన తర్వాత వారికి టాటా టీసీఎస్ వారి అనుబంధంతో ఉన్నటువంటి ఒక 3000 పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే 100% గ్యారంటీ ఉంటుందన్నమాట. సో వారు ఒక ఎన్క్యూటీ టెస్ట్ అనేది పెడతారు, అది పెట్టిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయినట్లయితే సో దానికి కావాల్సిన మొత్తం మేము రెడీ చేస్తాం. ఒక స్టూడెంట్ కి అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. సో స్టూడెంట్ విల్ బి మార్కెట్ రెడీ, కార్పొరేట్ లైఫ్ కి తను రెడీగా ఉంటారనమాట. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం, టాటా టీసీఎస్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి మా వెబ్సైట్ లో www.bro.ac.in లో టాటా టీసీఎస్ అయాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు మీకు జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఎంప్లాయబిలిటీకి మీరు రెడీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్ని విధాలుగా, ఇప్పుడు ఏఐ అంటున్నారు, సో ఏఐ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, టూల్స్ ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు టాటా టీసీఎస్ఏ కాకుండా రాసి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి మనము స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనము మన విద్యార్థులకు అందిస్తున్నాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఇప్పుడు చాలా మందికి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ రెండూ చేయాలి అంటే చదువుకోవాలని ఉంటుంది, ఇంకా సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరిక కలుగుతుంది. మీరు రెగ్యులర్ గా చూసినట్లయితే ఈ అవకాశం పొందకపోవచ్చు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఈ అవకాశం వస్తుందన్నమాట. డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారు ఈ రాసి ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్ గా వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే మనకు మినిమం 7,000 రూపీస్ నుంచి 24,000 రూపీస్ వరకు స్టైపెండ్ లైక్ పార్ట్ టైం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏ విధంగా అంటే ఒకవైపు మీరు మీ చదువును కొనసాగిస్తున్నారు, అదే టైంలో మీరు మీ ఎక్స్పీరియన్స్ ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఈ

0: ఇయర్స్ కంప్లీట్ చేసి రాశిలో అప్రెంటిస్షిప్ ఈ స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి వస్తారో వారికి రెండు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ క్యాండిడేట్స్ అనమాట. సో వారికి శాలరీ ప్యాకేజెస్ కానీ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. మిగతా స్టూడెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే వీరికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
1: చాలా బాగుందండి రాశి ప్రోగ్రామ్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
2: నాది చాలా 10 ఏళ్ళ నేను ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ లో చేసి చదివిదాను, కానీ ఇప్పుడు ఏమన్నా
3: హలో, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఏంటి చెప్పండి మీరు.
2: ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా?
3: సరే, ఇప్పుడు మీరు అంబేద్కర్ లో డిగ్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. దీనికి వయస్సుకు సంబంధం లేదు. అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ లో మీరు వచ్చి అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి.
2: అది ఎక్కడ ఉందండి?
3: హైదరాబాద్ లో 16 సెంటర్ల వరకు ఉన్నాయి.
1: మీరు ఎక్కడుంటారు లక్ష్మి గారు?
3: కొద్బులాపురం. మీకు నర్సాపూర్ దగ్గర అయితే నర్సాపూర్ గానీ, పటంచెరు గానీ, కూకట్పల్లి గానీ, అత ఖైరతాబాద్ గానీ, కూకట్పల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీరు వెళ్ళి సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. అన్ని మొత్తం కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుని మీ స్టడీ సెంటర్ లో సంప్రదించండి.
1: హలో,
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా అండి, శకుంతల అని.
1: చెప్పండి శకుంతల గారు.
4: మా బాబుకి బీఎస్సీ కట్టాం సార్ మేడం, ఓపెన్ యూనివర్సిటీ. అయితే బీఏలకు మారాలనుకుంటున్నాం. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కట్టాము 10,000 వరకు, అందుకని బీఏలో మారదాం అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు 9 వరకు ఉందిగా టైము, ఇట్లా మారటానికి అవకాశం
3: ఉందండి. కానీ మీరు సబ్జెక్ట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే చేంజ్ చేయడం కష్టం. అవి
4: ఎగ్జామ్ రాయలేదు సార్,
3: మొన్ననే కట్టాం. ఎగ్జామ్ రాయకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేసేస్తాం కాబట్టి యూనివర్సిటీని సంప్రదించండి.
4: యూనివర్సిటీ రమ్మంటారు? ఎక్కడ రమ్మంటారు?
3: జూబ్లీ హిల్స్ కు వచ్చేసేస్తే మీ సర్టిఫికెట్ ఏదైతే ట్యూషన్ ఫీజు పే చేసినట్టు రిసీట్ తీసుకుని ఎవరైనా వచ్చేసేస్తే మేము సబ్జెక్ట్ చేంజ్, విద్యార్థికి ఇష్టం ఉన్నట్టు సబ్జెక్ట్లు చేంజ్ చేసేస్తాం.
4: ఓకే ఓకే సార్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను సీతాఫల మండి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీ కళ్యాణ్ గారు.
5: మేడం, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మన పిహెచ్డి అడ్మిషన్స్ గురించి చెప్పారు, నోటిఫికేషన్ వస్తుందన్నారు. తర్వాత సైన్సెస్ లో చెప్పారు కానీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కి ఏమన్నా ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉందా, అడ్మిషన్స్ ఏమన్నా ఈ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తాయని కాల్ చేశాను మేడం.
0: శ్రీ కళ్యాణ్ గారు, సోషల్ సైన్సెస్ లో మనకు నోటిఫికేషన్ రాబోతుందండి కొన్ని సబ్జెక్ట్స్ లో. మీరు ఏ డిసిప్లిన్ నుంచి ఉన్నారు మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లో. సో వేకెన్సీని బట్టి మన దగ్గర నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది.
5: ఓకే మేడం, థాంక్స్ అండి.
0: ఓకే,
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను హైదరాబాద్ అండి, బోడపల్లి. నేను అంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలా సార్లు ప్రయత్నం చేసినా కానీ నాకు వీలు కాలేదు. ఈసారి పీజీ కంప్లీట్ చేశాను, కృతజ్ఞత భావంతో చెప్పడానికి నేను కాల్ చేశాను. బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి మెటీరియల్ అంటే బుక్స్ కానీ స్టాఫ్ కానీ మాకు చాలా యూజ్ అయిందండి. చాలా తక్కువ సమయంలో మంచి అంటే ఎగ్జామ్స్ రాయగలిగాను. ఎన్నో సంవత్సరాల కన్నా సహకరమైంది. ఇప్పుడు మేము పీజీ సెట్ గురించి ప్రిపేర్ అవుతున్నాము, అంటే 2026 గ్రూప్ వాళ్ళం అంతా కూడా. ఈ సెట్ అంటే సెట్ ప్రిపరేషన్ లో మేము కొంచెం అంత డౌట్లు ఉన్నాయి మాకు. మేము ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పీహెచ్డీ చేయాలనే ఒక కళ మాకు ఉంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే మాకు అంటే మీ యొక్క కృషి కూడా మాకు కావాలి అని దానికోసం మరి చేసే ప్రయత్నాలు అనేది చెప్పండి. మా

0: నిజంగా చెప్తున్నాను, నాకు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా చాలా, ఎంత చేసినా కానీ చెప్పుకోలేండి, చాలా కృతజ్ఞురాన్ని. నేను ఎన్నో సంవత్సరం ఎదురు చేస్తున్నటువంటి నా పీజీ నేను ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను, చాలా సంతోషం.
1: థ్యాంక్స్ అండి. మీకు సెట్ డౌట్ ఉందన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్ కి రావచ్చండి. మీరు డిపార్ట్మెంట్ కి వస్తే మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు మా మెటీరియల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా, అంటే మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు కూడా మా స్టడీ మెటీరియల్ ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
0: అంటే మేడం ఇప్పుడు సెట్ ప్రిపరేషన్ లో ఉన్నాము మేము,
1: తప్పకుండా మీరు డిపార్ట్మెంట్ కి వస్తే మీకు గైడెన్స్ ఉంటుందండి. మాకు ప్రొఫెసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ లో. మీది ఏ డిసిప్లిన్ అండి, ఏ సబ్జెక్ట్ మీది? పొలిటికల్ సైన్స్. తప్పకుండా మీరు విజిట్ చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వారు మీకు గైడ్ చేస్తారు.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: తెలంగాణ నారాయణపేట నుంచి మేడం.
2: చెప్పండి.
3: అయితే మా బ్రదర్ ది మేము డిగ్రీ ఒరిజినల్ పట్టా కోసం అప్లికేషన్ చేసినాము, చేసిన ప్రీపేమెంట్ కూడా చేసేసినాము. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయింది, కాకపోతే అక్కడ ఇంకా పేమెంట్ చేయాలని చూపిస్తుంది.
4: ఒకసారి మీరు మీ స్టడీ సెంటర్ కి వెళ్ళి, నారాయణపేట స్టడీ సెంటర్ లో వెళ్ళి అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి ఒకసారి సమాచారం ఇవ్వండి. దాని టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మేము ఒకసారి వెరిఫై చేయించేసి మీకు ఇన్ఫార్మ్
2: చేస్తాం. మీ పేరండి?
3: అనిల్ కుమార్
2: అండి. అనిల్ కుమార్.
4: అనిల్ కుమార్ గారు, నారాయణపేట స్టడీ సెంటర్ కి వెళ్ళి ఒకసారి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో అవన్నీ ఒకసారి చూపించండి. అక్కడి నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నికల్ ప్రాబ్లం ఏముంది అని సమాచారం ఇచ్చేసి మీకు సమాచారం అందజేసేస్తామండి. నీలిమ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ మన విద్యార్థులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా వీసీ గారు యోగితా రాణా గారు, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, వాళ్ళ యొక్క సహకారంతో మేము అంబేద్కర్ ఏఐ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఏఐ తోని ఏ విధంగా విద్యార్థులకు బోధించవచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మేము ఒక దాదాపు ఒక 1500 మంది టీచర్స్ కు ఇటీవల కాలంలో అంబేద్కర్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అంటే ఒక దశ అంబేద్కర్ యూనివర్సిటీ ఒక డిజిటల్ హబ్ గా ఉంది, దీంతో పాటు ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాము. ముందుగా వి హబ్ అనేటువంటి విషయంపై కూడా.
2: సార్, వి హబ్ గురించి మాట్లాడే ముందు, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం సార్.
4: నమస్కారం.
5: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
4: చెప్పండి
5: సార్. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఎడ్ లేదా బిఎడ్ ఎంఎడ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా సార్ చదువుకోవడానికి?
4: డిఈడి ఉండదు, బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి కంపల్సరీ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేసి అంబేద్కర్ నిర్వహించినటువంటి బిఈడి ఎంట్రన్స్ లో ర్యాంక్ వస్తే తప్ప, ఎందుకంటే అవి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్సిటిఈ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే మేము అడ్మిషన్ ఇస్తాం కాబట్టి ఎంట్రన్స్ రాసి అందులో ఉన్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్మిషన్ పొందవచ్చండి. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరంలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ యూజీసీ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది, ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. అప్పుడు మా వెబ్సైట్ లో చూసుకుని మీరు దాన్ని అడ్మిషన్ తీసుకోవచ్చండి.
5: ఓకే సార్. సార్ ఇంకోటి, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నేను పీజీ చేద్దాం, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందా ఓపెన్ యూనివర్సిటీ నుంచి?
4: అంబేద్కర్ ఓపెన్స్ లో ఎంబీఏ అవకాశం ఉందండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఖాళీలను బట్టి మేము ఎంట్రన్స్ పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సూపర్వైజర్ కింద 6 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వేకెన్సీలు ఉంటే, ఏ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ లో ఖాళీలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
5: ఇంకొక చిన్న డౌట్ సార్, నాకు ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మనం ఎంఏ ఏదైనా పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ సంథింగ్ ఏదైనా మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతామా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ప్రయారిటీ ఇవ్వరు అన్నట్టుగా అలా బయట ఫ్రెండ్స్ కొంతమంది అన్నుండి, అది ఎంత వరకు కరెక్ట్ అని?
1: మీ పేరండి?
5: సాయి అండి. సాయి ప్రసాద్.
1: సాయి గారు, సాయి గారు, మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

0: లో మీరు డిగ్రీ చేసినా పీజీ చేసినా ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మనది యూజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ ఏ మనం ఆఫర్ చేస్తాము. మీరు మన దగ్గర డిగ్రీ చేసినట్లయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కైనా మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు సిద్దిపేట కలెక్టర్ కానివ్వండి, లేదంటే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన బలరాం గారు ఐఆర్ఎస్ ఉన్నారు. సో వీరంతా మన దగ్గరే డిగ్రీ చేశారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేశారు. వారి స్వయం కృషితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్యతో పాటు వారి స్వయం కృషితో వారు ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ యూ గ్రాబ్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం, నేను కలవకుర్తి నుంచి మాట్లాడుతున్నా.
3: చెప్పండి సార్. చెప్పండి
2: సార్, ఈ ఉపన్యాసం లా కూడా ఉంటుందా సార్?
0: లా ఉండదండి, లా కి పర్మిషన్ లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో.
2: ఆన్లైన్ విధానం ఏమైనా?
0: లేదండి.
1: పల్లవి గారు, ఇప్పుడు అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీహబ్ తో కలిసి మీరు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా కొన్ని చేస్తున్నారు కదా, దీని గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
0: అవునండి నీలిమ గారు, మా దగ్గర మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 48% to 50% ఉన్నారు అమ్మాయిలు. సో దట్ షోస్ అంటే విమెన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో వారు జాయిన్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వారు రెగ్యులర్ గా వెళ్లలేకపోతారు. సో మా దగ్గర చాలా మంది అమ్మాయిలు దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇలాంటి అమ్మాయిల కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉండాలని మా వీసీ గారు భావించి మాకు వీహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ వారితో మాకు ఒప్పందం అయిందండి. ఇది మనకు 6 మంత్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వీ ఎనబుల్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారం ఏంటంటే మన విద్యార్థులకి కేవలం జాబ్ సీకర్సే కాకుండా అంటే జాబ్ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ ని వాళ్ళలో డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి మేము ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర బీఏలో గాని బీకామ్ బీఎస్సీలో స్టూడెంట్స్ లేదంటే పీజీ కూడా, కాకపోతే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చారనమాట. అంటే చాలా మందికి, కొంతమంది ఆల్రెడీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ ఉంటారు, లేదు అంటే చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటుంది, వారి కోసము ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు ఏంటంటే మన విమెన్ లెర్నర్స్ జనరల్ గా విమెన్ మనం చూసినట్లయితే వారికి కొన్ని స్కిల్స్ అనేవి దే డు నాట్ ప్రొసెస్ సర్టన్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ, లేదంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కూడా యాక్చువల్లీ ఉండదు, అంటే మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా, వారు ఒక ఏదైనా కళ కన్నారనుకోండి అంటే పారిశ్రామికవేత్తలుగా ఉండాలని చెప్పేసి దానికోసం ఈ వీ ఎనబుల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. దీనికి మా విమెన్ లెర్నర్స్ అందరికి మా రిక్వెస్ట్ ఏంటంటే మా వెబ్సైట్ లో దీనికి అప్లికేషన్ ఉంది, మీరు జాయిన్ అయితే 6 మంత్స్ లో మీకు ఇండస్ట్రీ మెంటర్స్ తో కనెక్ట్ చేసి మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుందనేది మేము ఇన్పుట్స్ ఇస్తామండి.
1: బాగుందండి, చదువుతో పాటు ఉపాధి, అలాగే అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం వీహబ్ తో కలిసి మీరు చేయడము, అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో డిజిటలైజేషన్ ప్రతిదీ అవుతుంది ఏఐ యుగంలో, ఏఐ మీద ప్రత్యేకమైన కోర్సెస్ అంటే చదువుతో పాటు ఇవన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు రుణపడి ఉంటారండి అందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. సార్
3: ఇంకొకటి ఏమిటంటే సార్, అంబేద్కర్ యూనివర్సిటీ ఇంతకుముందు ఒక టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయిన తర్వాత, డిస్టాన్స్ డిజిటల్ అయిన తర్వాత అంబేద్కర్ ఇటీవల కాలంలో 4 కోర్సులకు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఇండియన్ సిటిజన్ అంబేద్కర్ యూనివర్సిటీ లో ఆన్లైన్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము, ఎంఏ తెలుగులో గాని, బీకామ్ తెలుగు మీడియం, బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్, ఈ 4 కోర్సులకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఆన్లైన్ లో

0: పోగ్రాస్ మాత్రం త్వరలో రాబోతుంది. ఎంఎస్డబ్ల్యూ ఎంఎస్సీ జియోగ్రఫీ అయితే ఆల్రెడీ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు జాయిన్ అయ్యవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కూడా మనకు యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యూజీసీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఈ నాలుగు ప్రోగ్రామ్స్ కూడా ఏవైతే బీకామ్ ఇంగ్లీష్ మీడియం, బీకామ్ తెలుగు మీడియం, ఎంకామ్ అండ్ ఎంఏ తెలుగు ప్రోగ్రామ్స్ ని మేము ఆన్లైన్ లో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. స్టూడెంట్ అనేవారు ఎక్కడ ఉన్నా కూడా వారు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయి ఆన్లైన్ కంప్లీట్ ఆన్లైన్ గా ఆన్లైన్ లో ఈ డిగ్రీని వారు కంప్లీట్ చేయవచ్చు.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో
2: చెప్పండి. మేము గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి
2: మేడం. అది 2000 టైమ్ లో నేను డిప్లొమా చేశాను త్రిబులి.
3: ఓకే చెప్పండి.
2: 21-22 ఇయర్స్ కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ లో ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ రాయలేదు సార్. అది ఇప్పుడు ఏమన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్?
3: అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అంబేద్కర్ లో డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారా?
2: డిప్లొమా కంప్లీట్ కాలేదు సార్. నాది అంబేద్కర్ దీంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, నా డిప్లొమా కొంచెం ప్రాబ్లం ఉన్నది సార్. ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను.
3: కంప్లీట్ గా ఇంటర్మీడియట్ గానీ పాలిటెక్నిక్ గానీ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ ఆఫీస్ లో డిగ్రీ అడ్మిషన్ దొరుకుతుందండి.
2: ఇప్పుడు నేను అడిగేది డిప్లొమా గురించి అడుగుతున్నాను సార్. నాకు అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను, అయిపోయింది. త్రిబులి సిసిలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ అని సార్. అది ఏమన్నా రాసుకోవడానికి
3: అవకాశం లేదండి. పాలిటెక్నిక్ సంబంధించిన దాంట్లో మనం అడ్మిషన్ ఇందులో అవకాశం లేదు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, సో బీఈడీ చేయడానికి ఎలాంటి అర్హతలు కావాలి వెంకటేశ్వర్లు గారు?
3: నీలిమ గారు, అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ చేరాలంటే కంపల్సరీ డిఈడీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని పాతకాలం టీటీసీ అనేటువంటి,
1: అవును,
3: అది పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ లో కానీ పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక 500 సీట్లు మాత్రమే యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. వాటి కోసం ఇటీవల కాలంలో ఎంట్రన్స్ కూడా పూర్తి చేశాము. ఆ ఎంట్రన్స్ లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు సెప్టెంబర్ చివరి వారంలో 3వ వారంలో మేము అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామండి.
1: పల్లవి గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లో రూరల్ యూత్, విమెన్, వర్కింగ్ లెర్నర్స్ వంటి వర్గాలకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందిస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు వాళ్ల కోసం?
0: నీలిమ గారు, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్, వారి ఆర్గనైజేషన్, వారితో పాటు మనం ఒప్పందం చేసుకున్నాము. దీని ప్రకారం ఏంటంటే మనము మెయిన్ గా ఈ గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థిని విద్యార్థులకు వారికి వారి దగ్గరే అంటే ప్రాంతీయ అవసరాలు అనుగుణంగా స్థానిక వనరులను బట్టి మరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనము స్కిల్స్ అందించడంపై మనం దృష్టిని పెడుతున్నాము. దీనికోసము కొన్ని చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే అకౌంట్స్ అండ్ జీఎస్టీ అసిస్టెంట్, బేసిక్ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన డివైజెస్, సోలార్, ఏసీ ఇలాంటివి, అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి వొకేషనల్ ప్రోగ్రామ్స్. ఇట్ డిపెండ్స్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే కేవలం బుక్ నాలెడ్జే కాకుండా వాళ్లకు వర్క్ షాప్స్ లో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు విద్యార్థికి ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఇది చేసి మేము ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు ఏంటి లాభం? సో మీరు దీన్ని చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీరు మీ సొంతంగా ఏదైనా వర్క్ షాప్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే సొంతంగా బిజినెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు బొటిక్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు, వారే కాకుండా ఇంకో 10 మందికి చూపించవచ్చు. అదేవిధంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఉంటే వారు సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుని ఇంకా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి వారు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. సో జాబ్ సీకర్స్ కాకుండా

0: జాబ్ క్రియేటర్స్ గా మనము వారికి కంప్లీట్ గా ట్రైన్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. మనకు దీనికి ఫీజు అంటూ ఏం ఉండదండి. మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీలో ఉంటుంది, ఫుడ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది.
1: ఓ నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: కరీంనగర్, కరీంనగర్ నుండి, అంటే హుజరాబాద్ నగర పల్లెటూరు అండి.
1: చెప్పండి.
2: అయితే మా మిత్రుడు 1998-99-2000 సంవత్సరంలో ఆయన అంబేద్కర్ అవుతున్నది పాస్ అయిపోయాయి, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఉద్యోగిత గోదావరిగా వెళ్ళిపోయాడు, అవసరం లేకుండా సర్టిఫికేట్ తీసుకోలేదు. ఆయన పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు కదా మేడం?
3: ఇస్తారండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్, దానికి సంబంధించిన సర్టిఫికేట్
2: తీసుకోలేదు.
3: దానికి
2: పాస్ అయిన అప్పుడు పాస్ అయిన మెమోర్స్ ఉండే కదమ్మా, మెమోర్స్ కూడా ప్రజెంట్ అతని దగ్గర లేవు. ఇద్దరైతే పని చేసి దిగిపోయాడు. అయితే ఇప్పుడు అతను లా చేయాలంటే మరి అవసరం కదా, ఇప్పుడు సర్టిఫికేట్ అవసరము.
3: అదే
2: సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి?
3: అతనికి ట్యూషన్ ఫీజు సంబంధించిన వివరాలు కానీ, హాల్ టికెట్ సంబంధించిన వివరాలు కానీ, మెమోలు కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనము అతని యొక్క డేటా కూడా ఫైండ్ అవుట్ చేస్తాము.
2: సార్ అయితే ఒక అడ్మిషన్ కార్డ్ తప్ప ఓకే
3: అది తీసుకుని యూనివర్సిటీకి రండి.
2: అది
3: తీసుకుని యూనివర్సిటీకి వస్తే ఆయన డేటా మొత్తం కూడా తీసేసి, మొత్తం కూడా ఆయన సర్టిఫికెట్ కూడా ఇప్పించేసిస్తాం.
2: ఓకే,
3: థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మనీషా అండి, హైదరాబాద్ నుంచి.
1: చెప్పండి మనీషా గారు.
4: నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, కాల్ చేస్తున్నాను.
3: మనీషా గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్పెషల్ బిఈడి త్వరలో ఎంటర్ కండక్ట్ చేద్దాము. అయితే ఒక మేము వెయిటింగ్ ఏంటంటే, ఆర్సీఐ అని ఒక సంస్థ ఉంటుంది దీనికి స్పెషల్ బిఈడి ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో పర్మిషన్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అది ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది, త్వరలో రాగానే ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తామనండి.
4: సార్ మొన్న ఆర్సీఐ నుంచి ఒక నోట్, అంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది సార్. అందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేమ్ కనిపించలేదు. అంటే వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా అన్నది నా డౌట్ ఉంది.
3: మా యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తుందండి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయమన్నా సబ్మిట్ చేశాము. వెయిటింగ్ ఫర్ ది ఆర్సీఐ అప్రూవల్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి, నేను శివ, హైదరాబాద్ మాట్లాడు.
1: చెప్పండి శివ.
5: అది 10th 2013 లో అయిపోయిందండి, తర్వాత ఓపెన్ డిగ్రీ ఏమైనా చేసుకోవచ్చు అండి?
3: ఏమైందండి 10th 2012? అంబేద్కర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా మీరు? అంబేద్కర్ లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ రోజులో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అది లేకపోయినా ఓపెన్ ఇంటర్ గానీ.
1: శివ గారు ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వండి. డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది, అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేయండి.
3: మీకు సమీప స్కూల్ ఇక్కడ హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
1: గవర్నమెంట్ హై స్కూల్,
3: గవర్నమెంట్ హై స్కూల్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించినట్లయితే అది గ్యాప్ ఉంటే ఒకటే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉందండి.
1: వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో SRTRI భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని మీరు చేరేస్తున్నారు. సో విద్యార్థుల్ని స్కిల్ ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్లడానికి విధానం ఎలా ఉంది, ఎలాంటి ప్రొసీజర్ మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు?
3: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు టీసీఎస్ సహాయంతో స్కిల్ ప్రోగ్రామ్ ను ఇప్పించడానికి MOU పెట్టుకున్నాం. అదే రకంగా స్వామి రామానంద తీర్థ వాళ్లతో స్కిల్ ట్రైనింగ్ సంబంధించిన పెట్టుకున్నాం. ఇవే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టేసి ఇటీవల కాలంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేశాము. అందులో చాలా మంది విద్యార్థులు కూడా ఉపాధి లభించింది అందులో వారికి.
1: హలో పల్లవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ అలాగే యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్

0: ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?
1: నీలిమ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు కేవలం టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉండదన్నమాట. సో దాంతోపాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్, ఇవన్నీ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము ఈ టాటా టీసీఎస్ ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా మనము వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నాము. మనం డిఫరెంట్ మాడ్యూల్స్ గా డివైడ్ చేసి వారికి మెంటర్స్ తో కనెక్ట్ చేసి మనము ఆన్లైన్ లో వారికి మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన నేటి ఉద్యోగ ప్రపంచంలో వాట్ యు నో అనే దానికంటే వాట్ యూ కెన్ డూ అనేది చాలా ముఖ్యమైంది. సో అందుకని చెప్పేసి మనం టాటా టీసీఎస్ ప్రోగ్రామ్ గాని రాశి ప్రోగ్రామ్ గాని వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి వారు ఒక కార్పొరేట్ లైఫ్ కి, ఒక ఎంఎన్సీలో పనిచేయడానికి కానీ ఒక కార్పొరేట్ లైఫ్ లో వారు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మనం కంప్లీట్ గా సంసిద్ధం చేస్తామన్నమాట. కేవలం డొమైన్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ స్కిల్స్ అనేవి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్ తో పాటు మన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అదే, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి.
0: చెప్పండి
2: సార్. మేడం, అది మా పాప డిగ్రీ చేసింది, ఇంటర్ చేసింది, ఇంటర్ మధ్యలో ఆపేసింది. డిగ్రీ చేయాలంటే ఎలా చేయాలండి?
0: ఇంటర్ కంప్లీట్ చేయాలండి.
2: ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా మాకు ఎవరు చెప్పలేదు.
3: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ గాని, ఓపెన్ ఇంటర్ గాని, 2 ఇయర్స్ ఐటీఐ గాని, పాలిటెక్నిక్ గాని పూర్తి చేయాలండి. అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెగ్యులర్ గా మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ సమీప ప్రాంతాల్లో హై స్కూల్, చాలా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి, గవర్నమెంట్ హై స్కూళ్లలో. ఆ దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఒక సంవత్సరంలోనే 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. గ్యాప్ ఉంటే
0: అది కూడా త్వరలో డేట్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను వాసుదేవ్ చారి మేడం, నేను జర్నలిస్ట్.
0: చెప్పండి సార్.
4: మేడం, ఇప్పుడే సార్ మేడం ఒక విషయం చెప్పారు అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ లో చదువుకున్న వాళ్లకు బయట జాబ్స్ దొరకవు, తక్కువ చూస్తారని చెప్పేది ఒక భావం అన్నది ఖేదిస్తుంది. ఇప్పుడే సార్ కూడా చెప్తూ కొందరు ఆఫీసర్స్ సిద్దిపేట కలెక్టర్ గానీ నేను ఎలాంటి ఆఫీసర్స్ ఓపెన్ యూనివర్సిటీ చేసి ఉన్నారని, అట్ ద సేమ్ టైం సిటీ జాయింట్ కమిషనర్ జ్యువెల్ దేవ్ సార్ కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసిన వారండి.
3: కరెక్ట్ అండి, కరెక్ట్.
4: అయితే నా సూచన ఏంటంటే సార్, ఇలా ప్రముఖులైన వాళ్ళు, మన రిచ్ ప్రముఖులైన వారు, వారి జాబితాను నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ వాళ్ళు ఇతర ప్రముఖ స్థానంలో ఉన్నారు వాళ్ళ వివరాలను ఒక మన సైట్ లో పెట్టగలిగితే కనుక
1: అవునండి. మన వెబ్సైట్ లో మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. అదేవిధంగా మేము అలుమ్నే అసోసియేషన్ కూడా మేము పీరియాడికల్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. అప్పుడు మేము అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఈ డిస్టింగ్విష్డ్ అలుమ్నైని కూడా. సో వీరందరూ ఏంటంటే మన అందరికీ ఇన్స్పిరేషన్. అంటే వారికి చదువు వివిధ కారణాల వల్ల ఆగిపోయినా కూడా వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి వారు ఈ రోజు జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అందరికి ఇన్స్పిరేషన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీ సజెషన్ కోసం. మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, దాన్ని ఇంకా విస్తృతంగా మేము

0: వెంకటేశ్వర్లు గారు.
1: థ్యాంక్ యూ.
0: సో ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెప్టెంబర్ 9th చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఇంకెవరైనా ఓపెన్ యూనివర్సిటీస్ లో డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ లో చేరాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ 9th లోపు ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యి ఆ దరఖాస్తు చేయాలని ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా రేడియో ద్వారా కోరుతున్నామండి. ధన్యవాదాలండి. మీకు నమస్కారం.
2: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించిన లైవ్ ఫోన్ విన్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సఖి చిత్రం కోసం ఎస్పీ చరణ్, నవీన్ పాడిన పాట. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

ఏఎం రత్నం సాహిత్యం అందించగా శంకర్ మహాదేవన్ పాడిన పాటను వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. చిత్రం ప్రియురాలు పిలిచింది.

హరిచరణ్ తన్వి పాడిన పాటను వింటారు. ఆవారా చిత్రం నుండి. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆరెంజ్. ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట, సాహిత్యం అందించారు వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ చిత్రం నుండి మనో రమ్య బెహ్రా పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి నువ్వే నువ్వే ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మనసంతా నువ్వే. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట

చిరుత ఈ చిత్రం నుండి కైలాష్ ఖేర్ టిప్పు పాడిన పాట. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Growth story to investors at a high-level business roundtable in New York, highlighting India's 7.8% economic growth in the first quarter of 2026-27 and the improved investment climate. Ms. Sitharaman said India continues to be the world's fastest-growing major economy despite global disruptions and challenges. The finance minister said reforms including the insolvency and bankruptcy code have provided greater regulatory certainty, eased compliance and reduced paperwork under the guidance of Prime Minister Narendra Modi. Ms. Sitharaman reiterated India's commitment to fiscal prudence and discipline amid continuing global economic challenges since the onset of the COVID-19 pandemic. India and France have strengthened cooperation in the textile and fashion sectors, with new agreements signed in Paris to promote Indian textiles and craftsmanship in global markets. The Bharat Text Trade Federation and Premier Vision Societe Anonyme exchanged an MOU in the presence of Secretary in the Ministry of Textiles Neelam Shami Rao. In a social media post, the Textiles Ministry said the MOU will strengthen cooperation in exhibitions, market linkages, sustainable sourcing and knowledge exchange. Back home, Union Minister for Education Pralhad Joshi held a meeting with the Secretary, Department of School Education and Literacy in New Delhi to discuss the next phase of school education reforms. In a social media post yesterday, Mr. Joshi said the discussions focused on strengthening the foundations of learning, promoting innovation in classrooms and ensuring that the education system keeps pace with the aspirations of a young and dynamic India. The Union Minister also held a meeting with the Secretary, Department of Higher Education to review the preparedness for the future examinations scheduled in the upcoming months. The Enforcement Directorate ED is conducting search operations at 11 premises in Kolkata, West Bengal, in connection with a 290 crore rupee bank fraud involving Kohinoor Power Private Limited. According to ED officials, the company had availed loans from banks for setting up a 66 megawatt power plant in Jharkhand, which siphoned off to other group entities and diverted for personal purposes. In badminton, Kidambi Srikanth stunned world number 9 Victor Lai of Canada in straight games to enter the men's singles quarterfinals of the China Masters. And with that, we end this news bulletin.
1: Akasvani Kottagudam Kendram Shastriya Sangeetam Inati Karikramamlo Ustad Vilayat Khan Gari Sitar Vadanam Vintaru. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా కామరా బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
10: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి.

0: ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలియత్ ఖాన్ గారి సితార్ వాదన వింటారు.

0: మీరింతవరకు ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు

0: పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్ లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్ లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమాపేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్ లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమాపేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్ ఫ్రాన్స్ వస్త్ర ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్ ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డిసి ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా భూ పరిశీలనా ఉపగ్రహం EOS-05 ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: Kendra Prabhutvam 2026 Legal Metrology మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ఐఎస్టీ ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తి వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్ లో ప్రచురించిన

0: షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్దతను సమీక్షించారు. ఈ సమాపేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ లో షట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ద నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు లింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి జవాన్ ఈ చిత్రం నుండి ఎస్ఎస్ తమన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

0: కార్తీక్ ప్రియా హిమేష్ పాడిన పాటను వింటారు రెబెల్ చిత్రం నుండి.
1: అంకుల్ మనసు చాలా మంచిది.

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

వర్షం చిత్రం నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి తులసి ఈ చిత్రం నుండి వేణు సునీత పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఎండ్రపాటి మాధవీలత. హైదరాబాద్ లోని చెంచలగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుటుంబ పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7 లోపు పూర్తి చేయాలని దేశ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లోని చెంచలగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచలగూడ సైదాబాద్ ఐఎస్ సదన్ చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంతెన ప్రారంభోత్సవం అనంతరం చెంచల్గూడ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కుటుంబ పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7 లోపు పూర్తి చేయాలని దేశ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు.

రైతు మిషన్ల కోసం ఇప్పటి వరకు 180,170 దరఖాస్తులు అందగా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. 327 బీసీ గురుకుల పాఠశాలల్లో 22కు మాత్రమే సొంత భవనాలున్న నేపథ్యంలో మిగిలిన వాటికి స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేతతో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్యత కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ పర్యాటక రంగాభివృద్దికి మరింత ఊతమిస్తుందని మంత్రి అన్నారు. రాష్టంలోని చారిత్రక పురావస్తు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య గుర్తింపు వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరగడంతో పాటు తెలంగాణ వారసత్వ వైభవాన్ని దేశ విదేశీ పర్యాటకులకు మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల వారు చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సిబ్బంది సంతోషం పంచుకున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రంగారెడ్డి జిల్లాలో 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అదేవిధంగా తుర్కకాషా పునరావాసం పథకం కింద 13 మంది తుర్కకాషా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు 60,000 రూపాయల విలువైనటువంటి జనరేటర్లు టూల్ కిట్స్ అందజేశారు. హైదరాబాద్ లో అత్యాచారము హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్టు తెలిపారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు ఆర్ఎండ్బి రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతిపాదించిన నూతన రోడ్లకు నిధుల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలోని పెండింగ్ కల్వర్టుల నిర్మాణం, మిటపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే కరీంనగర్ ఎల్కతుర్తి ఎల్కతుర్తి హన్మకొండ రహదారి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతూభాయ్ కోట్లాది రూపాయలు సమకూర్చుకుని ఆ సొమ్మును హవాలా మార్గంలో మళ్లించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయోధ్య ఆలయ నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మెరుగైన పరిపాలనా సామర్థ్యాన్ని తీసుకురాగల నిర్ణయంగా పేర్కొంటూ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. హిందువుల మతపరమైన మనోభావాలను పదే పదే విస్మరించిన పార్టీలు ఇప్పుడు

0: అయోధ్య ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ సైనికాధికారి నియామకాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎంఎస్ సుభాష్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను సీఎం సీఎంఓ ఎస్టీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: తీర్చంలో ఇది అద్భుతమైనటువంటి కళాఖండంగా దివ్యక్షేత్రంగా వెలగనుంది. ఇంకో పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా దాసిలెట్టే అవకాశం ఉంది. రోజుకు 2000 మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, అక్కడ సేద్దెత్తున్నారు వేములవాడ వాసులు, చుట్టుపక్కల వాసులు. రానున్న కాలంలో వేలాది మంది టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతని, ఆనందాన్ని, కుటుంబంతో సంతోషాన్ని పంచుకునేటువంటి కేంద్రం ఇది దాసిలనుంది.
0: రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గర్మ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని దేశ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతోభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

నేటి కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన కథా రచయిత విహారి గారి కథల సంపుటిపై శ్రీమతి పి రాజశ్రీ గారి పుస్తక సమీక్ష

ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ ఈ శీర్షికను బిహారీ గారి కథల సంపుటి పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి పి. రాజశ్రీ.

గోస్వామి గారి కథల సంపుటి వ్యూహం చకచకా చదివించి మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. ముందుగా శ్రీ విహారి గారి గురించి క్లుప్తంగా సింహావలోకనం చేస్తాను. నా జీవితం, నా సాధన, నా విజయాలు కెరడోస్కోప్ లోని దృశ్యాలు. కాలేజ్ షేక్స్పియర్ ని మిరియడ్ మైండెడ్ మ్యాన్ అన్నాడు. ఇది నాకు వర్తిస్తుంది అని మనసులో మాట చెప్పిన సాహిత్య విహారి శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు. విహారి అన్న కలం పేరుతోటే ప్రసిద్ధికెక్కారు. 15 అక్టోబర్ 1941లో ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో బాల్యం కష్టాలు ఇక్కట్లతో గడిచింది. తన జీవితాన్ని ఇలా మన ముందు పరిచారు. నా బాల్యమంతా ఇక్కట్ల బాధ్యతల మయం. స్వయం కృషితో చంద్రహాసుడిలాగా వ్యక్తిత్వాన్ని గడించుకున్నాను. నాకు దక్కిన కష్టాలు అదృష్టాలు ఈ ప్రపంచంలో మరో ప్రాణికి దక్కి ఉండవు. నా పట్ల భగవంతుడు అహరహం కరుణ చూపాడు అని అంటారాయన. చంద్రహాసుడెవరో ఇలా వివరించారు. జైమిని భారతంలోని కథ ఇది. చక్రవర్తి కొడుకు చంద్రహాసుడు తండ్రి సర్వం కోల్పోతే ఒక దాసి ఆ బాలుణ్ణి కాపాడి వేరే రాజ్యంలో పెంచుతుంది. ఆ రాకుమారుడు బిచ్చగాడుగా బతికీడుస్తూ అంచెలంచెలుగా ఎడి చక్రవర్తి అవుతాడు. అర్జునుడు అతని కొడుకులతో యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు వారిస్తాడు, నీవు గెలవలేవు, స్నేహహస్తాన్ని చాపు అని అంటూ. చిలకమర్తి వారు దీన్ని నాటకంగా రాశారు. ఇలా తన జీవితాన్ని పోల్చుకున్నారు విహారి గారు. మహావిజేత అనే నవలని వ్యక్తిత్వ వికాసం కాన్సెప్ట్ ని మిళితం చేస్తూ రాయడం అనేది అశేష జనాల అభిమానం పొందటం జరిగింది. అమ్మా నాన్నలు శ్రీదేవి మేధా దక్షిణామూర్తి గారు. 7 సంతానంలో 3వ వారు విహారి. 8వ క్లాసులో నాగ్లవారి ఏకాభిప్రాయం నాటికలో నటించి బహుమతి పొందారు. ఆటల కన్నా దృష్టి చదువు సాహిత్యం మీదే ఉండేది. పద్యపఠనం వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో బహుమతులన్నీ విహారి గారివి. 8వ క్లాసు స్కూల్ ఫీజు 8 రూపాయల పావలా కట్టడం కష్టమైంది. స్కాలర్షిప్ తో చదువు సాగింది. ఎస్ఎల్సీ పాస్ కాగానే ఎల్ఐసీలో చేరి సిన్సియర్ ఆఫీసర్ గా అంచెలంచెలుగా ఎదిగారు. హోమియోపతి పరీక్ష పాసైనారు. 2002 నుంచి యువతకు మానవ వనరుల వికాసం, జీవిత భీమా, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎస్ఎల్సీలో ఉండగానే సోరాబ్రుస్తుం పన్నా అనే పద్యఖండికలు రాశారు. 1962లో తొలి కథ చుక్కాని వారపత్రికలో వచ్చింది. ఆయన గేయాలు ఆకాశవాణిలో ప్రసారం కావటంతో శ్రోతల మన్ననలు పొందారు. కోటబుల్ కోట్ గా అందరి ప్రశంసలు పొందారు. కడపలో రచన సాహిత్య వేదికను ఏర్పాటు చేసి 28 ఏళ్లు వరుసగా 28 మంది సుప్రసిద్ధ పద్యకవులకు పురస్కారాలు అందజేసిన ఘనత విహారి గారిది. మనిషి ఉన్నతంగా ఎదగాలంటే రామాయణం పారాయణం ఇంటింటా జరిగి తీరాలంటారు. ఆయన భార్య శ్యామలాదేవి చేబోడు బాగోడుగా ఉంటారు. ఆయన ఒక కథకుడు, విమర్శకుడు, వ్యాస నాటకకర్త, శతకకర్త, ప్రయోక్త, ఫ్యామిలీ కౌన్సిలర్, హెచ్ఆర్ పండిట్, మార్కెటింగ్ గురు, ట్రైనర్స్ ట్రైనర్, అనువాదకుడు, సాహిత్య సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కార్యదర్శిగా రాణిస్తూ వారధి సారథి మార్గదర్శి విహారి గారు. 12 ఏళ్ల హోమియోపతి చదువుతో పరీక్షలు పాసై బి క్లాస్ రిజిస్టర్డ్ హోమియో డాక్టర్గా 1979 నుంచి ఉచితంగా వైద్య సేవలు చేస్తూ రాణిస్తున్నారు. అలోపతి డాక్టర్లు ఎన్ఆర్ఐలు ఈయనకి పేషెంట్స్ గా రావటం ఓ విశేషం. కథ కవిత ఆయన నేత్రాలు. ఈయన జీవితంపై సాహిత్యంపై డాక్టర్ ఏలే విజయలక్ష్మి పిహెచ్డి చేశారు. కొత్త నీరు కథా సంపుటిపై డాక్టర్ భూదేవి గారు ఎంఫిల్ చేశారు. ఇలా ఎంతో మంది పరిశోధనలు చేశారు చేస్తున్నారు. ఆయన పొందిన అవార్డులు అజో విభో కందాళం ఫౌండేషన్ వారి 1 లక్ష రూపాయల జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ ప్రభాకర్ జైనీ గార్ల

కాకుడు రాళ్లు హీరో నవలలపై తులనాత్మక గ్రంథ రచన పోటీలో 50,000 ప్రథమ బహుమతి, ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వరుసగా 5 సార్లు బహుమతులు, కొండేపూడి సుబ్బారావు గారి స్మారక పద్య కవితా సంపుటి, సాహిత్య విమర్శ సంపుటి పోటీలో ఒకే ఏడాది 2 అవార్డులు గెలిచారు. ఇక పుస్తకం పేరు వ్యూహం. వ్యూహం అనేది ఈ పుస్తకంలోని మొట్టమొదటి కథ. 40 అపార్ట్మెంట్స్ ఉన్న కాంప్లెక్స్ లో నారాయణ అనే తాగుబోతుని మాలతి అనే యువతి ఎలా ఎదిరించింది, ఇతరులకు ఎలా ప్రేరణ స్ఫూర్తిదాతగా

రికార్డింగ్ డాన్సుల పేరుతో మహిళల్ని కించపరుస్తారా, హింసిస్తారా, ఇదే న్యాయం అని అక్కడి జనాలపై విరుచుకుపడుతుంది. మీరు పప్పు సిద్ధల్లా కూర్చోండి, నేనుండను అని విసుక్కుంటుంది. ఐ వాంట్ టు బి మై సెల్ఫ్ అని జానకితో కలిసి మన్నూడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తుంది. 91% మార్కులతో పాస్ అయిన మాలతి ఇంటర్ తర్వాత బీకాం లో చేరింది. కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడిన పాపారావుకి ఓటేయమని వచ్చిన అతని భార్య సుమతిని నిర్మహమాటంగా దులిపేసింది. మీ ఆయన అవినీతిపరుడు, ఓటు వేయం అని ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. మాలతి తల్లికి ఆ పిల్ల మాటలు చేతనంటూ భయం, పైగా కొంపపైకి ఏ ఉపద్రవం తెచ్చిపెడుతుందో అని హడిగిపోతూ అనునయంగా చెప్తుంది, గుజ్జలిస్తుంది. ఉడుకు దుడుకు మాలతి ఎదిగిన కూతురు ఆమెను అదుపులో పెట్టడం అసాధ్యం అని అనిపించసాగింది. అవినీతి అక్రమాల పుట్ట భర్త పాపారావుని ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు చెప్పు కింద తేలులా పడుండాలి అనేది మాలతి ప్రశ్న. ఆ రాత్రి మాలతిపై దాడి జరగటం, ఆసుపత్రిలో చేరటం, జానకి ఎఫ్ఐఆర్ రాయించటం, టీవీ ఛానల్స్ లో ప్రచారం అన్నీ జరిగాయి. మాలతి కోలుకుంది. పిల్లిమెడలో గంట కట్టాం, చండాలపు వ్యవస్థ నిదానంగా మారుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తారు జానకి, మాలతి. సుమతి భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింటికెళ్లడం విజయంగా భావిస్తుంది మాలతి. నేటి ఆడపిల్లల ధైర్య సాహసాలు, అన్యాయాన్ని ఎదుర్కొనే గుండెదిండవు మనస్తత్వాన్ని ఆధునిక యువతుల్లోని భౌతిక మానసిక మార్పుల్ని చక్కగా చిత్రీకరించారు విహారీ గారు. వాక్యం ఒక్కటే అనే కథలో తాత మనవడికి తెలుగు పద్యాలు నేర్పుతుంటే కోడలు చాలా చిరాగ్గా మామగారితో అంటుంది, నీకు మాతృభాష పిచ్చి బాగా ఉంది అని విసురుగా పిల్లాన్ని ఈడ్చుకెళ్తుంది. కొడుకు కూడా భార్యను సపోర్ట్ చేస్తూ, ఏంటి నాన్న నీ తెలుగు పిచ్చి, వాడికి తెలుగు పద్యాలు నేర్పటం అంత అవసరమా, వాడికి స్కూల్ హోంవర్క్ బోర్డంత ఉంటుంది, నీ కోడలు చెప్పిందంతా అక్షరం సత్యం అనటం ఆ వృద్ధుని మనసుని ముళ్ళిలా గుచ్చింది. తెలుగు పద్యాలు, తెలుగు భాషా పదాలు నేర్పటం, మహానేరంగా వారు మాట్లాడటం ఆయన్ని కలిచివేస్తుంది. అది నేరమా? ఆయన భార్య కూడా సన్నగా మందలించటంతో బాధపడుతుంది ఆ తాత గుండె. తన కూతురు లావణ్యను చూడాలని ఉందని నెల్లూరు వెళ్తాడు. వెళ్లే ముందు ఆయన మనసులో ఏ భావం లేదు. కాని నెల్లూరులో సోమసుందరం గారు నిర్వహించే వృద్ధుల అనాథ బాలల ఆశ్రమాన్ని చూశాక ఆయనకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వెంటనే తన ఊరు వచ్చి భార్య కొడుకుతో ఇలా అంటాడు, నేను నెల్లూరులో ఆ అనాథ బాలలకి అధ్యాపకునిగా పనిచేయాలనుకుంటున్నాను, అందుకే నా సామాన్లతో వెళ్లిపోతాను. అప్పుడు ఆ చిన్నారి మనవడు చంద్రం, తాత నీవు వెళ్లకు, నీ దగ్గర నేను తెలుగు పద్యాలు నేర్చుకుంటాను తాత, కథలు చెప్పవు, నువ్వు వెళ్ళొద్దు తాత, నీ దగ్గర నేను తెలుగు పద్యాలు నేర్చుకుంటాను తాత, వెళ్లకు అని ఆయన వెళ్లకుండా అడ్డు తగిలి తన స్కూల్ బ్యాగ్తో తాతగారి వెంట నెల్లూరు వెళ్లటానికి సిద్ధపడతాడు. ఆయన కాళ్లకు చుట్టుకుని వెక్కెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని కోడలు లాగి లెంపకాయ కొట్టి లాక్కెళ్లటంతో ఆ దృశ్యాన్ని చూడలేక ఆ వృద్ధుడు వెంటనే ఆటో ఎక్కేస్తాడు. ఆశ్రమంలో చేరిన ఆయన ఆలోచనలన్నీ మనవడు చుట్టూ తిరుగుతుంటాయి. 2 వారాలు గడిచాయి. చంద్రకి బాగా జ్వరంగా ఉందని మూసిన కన్ను తెరవకుండా, తాత తెలుగు నేర్చుకుంటా, కథలు చెప్పవు అని పలవరించటం ఫోన్లో వింటున్నప్పుడు ఆ తాతగారి గుండె బేజారవుతోంది. నాన్నా, నీ మనవడి చంద్రంకి జ్వరం తగ్గటం లేదు, 2 వారాలు గడిచాయి, మూసిన కన్ను తెరవకుండా ఉన్నాడు, నీ దగ్గరకు వస్తాడుట, అందుకే అమ్మను చంద్రాన్ని రేపు నీ దగ్గరకు పంపుతున్నాను అని కొడుకు చెప్తాడు. ఫోన్లో ఆ మాటలు ఆయన ఆకలింపు చేసుకునేలోగా కోడలి అరుపులు వినపడసాగాయి, వాణ్ణి అనాథాశ్రమంలోనే చావనీయండి, నేను మీ అమ్మ ఉన్నన్నాడు వాడు అనాథ కాడురా, అమ్మను తెలుగు భాషను అనాథులుగా చేయకూడదు అన్న మాటలతో
కథ ముగుస్తుంది. నిజంగా వాక్యం ఒక్కటే అన్న కథ సంకలనంలోనే హైలైట్. దీన్ని డాక్టర్ కెవి రమణాచారి గారు

0: ఎంతో మెచ్చుకుని అభినందించారు. ఈ కథలో మాతృభాషకి తాతా మనవల బంధానికి, నేటి కుటుంబాల్లో వృద్ధుల నిస్సహాయతకి అద్దం పట్టేలా చిత్రించారు శ్రీ బిహారీ గారు. మధ్యతరగతి మనుషుల ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత, బాధ, వ్యధలు, బాధ్యతలు, వేదనలు హృద్యంగా చిత్రించారు కథకులు. వస్తు విస్తృతి ఎక్కువ, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో తంతం పడుతున్న సగటు మనుషుల్ని పాత్రలుగా మంచిన శిల్పి బిహారీ గారు. మన జీవితాలే అందులో ప్రతిఫలిస్తాయి. మునిపల్లె రాజుగారు ఇలా అంటారు, కథానిక కవితా శకలాలుగా కవిత్వ లయను పాఠకులకు అందించే ఉత్తమ రచయిత విహారీ. కేతు విశ్వనాథ రెడ్డి గారు ఇలా అన్నారు, నిప్పు వంటి వాస్తవ జీవితాలు ఆయన కథల్లో తొంగి చూస్తాయి, వ్యంగ్య వైభవంతో గుండెల్లో ధ్వనిస్తాయి విహారీ గారి కథలు అని మధురాంతకం రాజారాం గారు ప్రశంసించారు. ఇక ఆయనలోని ప్రతిభకు తార్కాణంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ రైటర్స్ గ్రంథంలో 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవన రేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. 17 కథాసంపుటాలు, 7 నవలలు తెలుగు పాఠకుల మన్ననలందాయి. మధ్యతరగతి వారి ఆక్రోశం, ఆవేదన, బాధ, వ్యధలు, వస్తు వైవిధ్యం, నిప్పులాంటి నిజాలు ఆయన రచనల్లో తొంగి చూస్తాయి. శ్రీ విహారీ గారు రాసిన శ్రీరామ దర్శని పుస్తకం ప్రతి బడిలో ఉండాలి. పిల్లలకి రామాయణంపై చక్కని అవగాహన కలుగుతుంది. ఆయన రచనలు, కథలు తెలుగు జాతికి వెలుగు దిబ్బెలు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సుమా.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన విహారీ గారి కథల సంపుటి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీమతి పి రాజశ్రీ. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతాలు.

ట్రాన్స్ విమెన్ ప్రేమ్ లీలా గారితో పరిచయం ఉంటారు. పండిత బి ఆశీష్ ఆచార్య గారితో కృష్ణం వందే జగద్గురు పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త రత్న అర్చక్.

విషయమై కంపాస్ అగ్రార్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారు రైతు సోదరుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానం ఇస్తారు. మా కేంద్ర

నిమిషాలకు మీరు ఫోన్ చేయొచ్చు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోన్ విషయం మరోసారి అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ ఈ విషయమై మీ సందేహాలకు మీరు నివృత్తి పొందడం కోసం ఫోన్ చేయవచ్చు.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీంపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు సంపంగి ఈ చిత్రం నుండి వరికుప్పల యాదగిరి పాడిన పాటను.

జీవన తరంగాలు ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, కృష్ణచరిత, బబిత, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయి, చోటా పురణ్పాసి, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు జీవన తరంగాలు చిత్రం నుండి ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుద్, లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. ఐ మనోహరుడు ఈ చిత్రం నుండి హరిచరణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట

క్షణక్షణం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. వీరందరి కోరిక మేరకు క్షణక్షణం చిత్రం నుంచి ఈ పాట.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, కాపర్తి పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, కాపర్తి అమృతమ్మ, కాపర్తి కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు జగదేక వీరుడు అతిలోకసుందరుడు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చదితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా తల్లగదోచారే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 295039.
2: అతుందులో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్ని చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. గుడుంబ శంకర్ ఈ చిత్రం నుండి ఎస్పీ చరణ్ సుజాత పడిన పాట

ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం నుండి హరిచరణ్ చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజాలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, శ్రీనివాస్ యాదవ్, మురళీధర్, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఎందుకంటే ప్రేమంట చిత్రం నుండి ఈ పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగమ్మ, లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు శత్రువు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి, హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక, ఎస్సీబీ నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

కిన్నెలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. దమాకా ఈ చిత్రం నుండి భీమ్ సిసిరిలియో మంగ్లీ పాడిన పాట

మీరింతవరకు కిన్నెర హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆరెంజ్ ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు కార్తీక్, విజయప్రకాష్, నరేష్ అయ్యర్, చిన్మయ్, శ్రీపాద, బెన్నీ, కారుణ్య, రెనీనా, షాహిల్. సాహిత్యం అందించారు వనమాలి. సంగీతం హరీష్ జయరాజ్. వినండి ఏకచిత్రగానం శీర్షికన అంజనా ప్రొడక్షన్స్ వారి ఆరెంజ్ ఈ చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన అంజనా ప్రొడక్షన్స్ వారి ఆరెంజ్ ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు కార్తీక్, విజయప్రకాష్, నరేష్ అయ్యర్, షాహిల్, చిన్మయ్, బెన్నీ, కారుణ్య, రెనీనా. సాహిత్యం అందించారు వనమాలి, సంగీతం హరీష్ జయరాజ్. ఏకచిత్ర గానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు కట్ల సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట కమల్ హాసన్ నటించిన గుణ సినిమాలో కమ్మని ఈ ప్రేమలేకలి రాసింది హృదయమే. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కమల్ హాసన్ కూడా నిజ రూపంగా అయితే చాలా అందంగా ఉంటాడు. సినిమాలో కూడా ఒక నల్లగా అదొక వికృత రూపం లాగా ఉంటాడు. హీరోయిన్ కూడా ఆమె కూడా ఒక అనారోగ్యంతో ఉంటది. వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ సన్నివేశం అనేది చాలా బాగుంటది. ఈ పాట అంటే మాకు చాలా
3: ఇష్టం.
4: పాటలు మార్చుకోసేవాడు. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా,
4: ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
4: అదే
3: తొలి కళల కవితలే మాట మాటలో.
4: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

14 నంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నీవే నీవే నీవే నేనంట, నీవే లేక నేనే లేనంట. నాకు నచ్చిన పాట.

ఈయందరి నుండి డిఎన్ హరి చౌహాన్ పాత ఇల్లందు రెండవ వార్డు బస్తీ. నాకు నచ్చిన పాట కార్యక్రమంలో భాగంగా జీవన పోరాటం చిత్రం శ్రవణ్ బాబు నటించిన చిత్రం నుండి మరచిపో నేచమా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరావో నరుడా, బ్రహ్మం మాతా పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.
3: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట దాగుడు మూతల సినిమాలో అందలం ఎక్కాడమ్మా అనే పాట కావాలి.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: నా పేరు ఎం కృష్ణ, రామవరం 40 నంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట 6 చిత్రం నుండి హృదయంలో.

నా పేరు సాధినేని రమాదేవి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన పాట లవకుశ సినిమా నుంచి, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా మా శ్రీలవతి సీత కథ.

నా పేరు ఉదయ్ భాస్కర్, విద్యానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట భారతీయుడు చిత్రం నుంచి పచ్చని చిలుకలు తోడుంటే పాట చాలా ఇష్టం.

భద్రవతి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నాలేరే నుంచి శ్రీరాముల శ్రీనివాస్. నాకు నచ్చిన సినిమా నువ్వొస్తావని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోవిల వస్తుందా, ఆ సాంగ్స్ నాకు చాలా ఇష్టం.

0: కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701585.

మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్. ఈ రోజు నాకు నచ్చిన పాటలో రౌడీ గారి పెండ్లం. ఈ సినిమాలో ఆకుందా ఒక్కిస్తా.

నా పేరు యాకూబ్ పాషా. నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట ప్రేమదేశం చిత్రం నుండి ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా.

నేను యనుగంటి నాగేశ్వరరావు నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా శంకరాభరణం. 80వ దశకంలో కళాత్మకమైన సినిమా. అందులో పాటలు నాకు చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన

ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటవి. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట. జీవితానికి అక్షరాలు నేర్పి విజయానికి బాటలు వేసే గురువులకు పాదాభివందనం.
1: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి ఆకాశవాణిలో
0: 9989679076.
2: చిత్రగీతలుంటారు సత్య చిత్రం కోసం మనో స్వర్ణలత పండపాట.

గజలే మెరుగు చారు.

మూతి మీద మీసమున్న రసమున్న జబర్దస్తి గబ్బే నిర్ర అరే కడిలైన సహో అంటూ సలాం కొట్టి సర్దార్ నిర్రా.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో
0: ఫోన్ నంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాన పాట.
4: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: బ్రహ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
3: మరొక నెంబర్ 295039.

0: డే సందర్భంగా అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో మీ ఆత్మీయ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.

మీరు ఇంతవరకు చిత్రం తెలివిన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ప్రకటించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవటాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరియేట్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిషిప్ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీ సమాపేశాల్లో వారి సమస్యలను లేవనెత్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన ఒక కీలక రాజకీయ పరిణామంలో భాగంగా మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుండి తొలగించడానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆమె రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తక్షణమే తొలగించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేస్తూ లేఖ పంపారు. ఇదిలా ఉండగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి స్థానంలో మాజీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని, రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నీరెళ్ల శారదను, కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ చైర్పర్సన్ గా జి సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ నుంచి తనను తొలగించడంపై స్పందిస్తూ కొండా సురేఖ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు లేదా చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల టికెట్ కోసం తన కుమార్తె చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో దాన్ని పోల్చారు. అలాగే డి శ్రీనివాస్ కుటుంబంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు బహుళ పార్టీల ప్రమేదం ఉందని తెలిపారు. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్టంలో గత 1000 రోజులుగా చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమాపేశాల్లో చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్దంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గంటలు అమలు చేసిందని, మరో 2 గంటలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
1: ఒక్కొక్క శాఖ ద్వారా చర్చ చేద్దాం. ఆర్ఎండ్ శాఖ, పిఆర్ శాఖ, వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ శాఖ మాట్లాడదాం సిద్ధమా అని చెప్పాడు.
0: కేవలం అంతర్గత పార్టీ కలహాల నుండి బయటపడటానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాలను చేయకుండా పెండింగ్ లో ఉన్న కేంద్ర నిధులు, పన్నుల బాట, తెలంగాణకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి సాధించాలని ఆయన వారిని కోరారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క వస్త్ర, జనపనార సంచుల తయారీ యూనిట్లతో సహా పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా స్వయం సమృద్ది గురించి మాట్లాడుతూ మహువా పువ్వులు, తేనె, ఆకుపళ్లాలు వంటి స్థానిక అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలని గిరిజన మహిళలను ప్రోత్సహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించేందుకు బయలుదేరగా రామచంద్రరావును పార్టీ కార్యకర్తల అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఎయిర్ న్యూస్_HVDN ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిలా ఉండగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయం వద్ద బీజేవైఎం నిరసన సందర్బంగా తనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మిర్యాలగూడలో జరిగిన ర్యాలీ సందర్బంగా పార్టీ కార్యకర్తలు, 30,000 మందికి పైగా రైతులు ఘనస్వాగతం పలికారు. దారిలో కళాశాల భూములు, సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి ఎంజీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులను ఆయన కలిశారు. వారికి ఆయన తన పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇస్తూ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిషిప్ కార్యక్రమం

0: నియమాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ సమాపేశాల్లో వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా లేవనెత్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 76.2 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ది ప్రాజెక్టులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ రోడ్లను 5.5 మీటర్ల మేర విస్తరించడం కాంగ్రెస్ ప్రభుత్వ స్వత్ర స్పందన వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కౌడిపల్లిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాలను ఆసుపత్రిని సందర్శించి అధునాతన క్లినికల్ సేవలు, డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాలను పరిశీలించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద శాటిలైట్ టీవీ, డిటిహెచ్, హెచ్ఐటిఎస్, ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, ఐపీటీవీ కోసం ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాలను ఏకీకృతం చేస్తూ టెలికమ్యూనికేషన్ టెలివిజన్ రేడియో అనుబంధ సేవల నియమావళి 2026 ముసాయిదాను జారీ చేసింది. వెన్నుముక సమస్యలు, కండరాల క్షీణత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో బాధపడుతూ మంచాన పడిన రోగుల నుంచి అత్యవసర వైద్య సహాయం కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె మురళీమోహన్ న్యాయవాదులను కోరారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి రాజన్న సిరిసిల్ జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు ఇంటి స్థల పత్రాలను పంపిణీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై గిరిజన గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా వేధింపు వంటి నేతలను ప్రస్తావిస్తూ జరిగిన సంఘటన వెంటనే 1930 హెల్ప్ లైన్ ద్వారా రిపోర్టు చేయాలని ఆమె సూచించారు. జలవనరుల పరిరక్షణ, అభివృద్దికి కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటిపారుదల, మత్స్యశాఖల పనితీరును సమీక్షించిన ఆమె 164 చిత్తడి నేలలను గుర్తించి ఆన్లైన్ రిజిస్టేషన్ కోసం వాటి మొత్తం విస్తీర్ణాలు, సరిహద్దులు, ఎఫ్టీఎల్ స్థాయిలను సర్వే చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట మంత్రి మండలి నుంచి కొండాల సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండాల సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవడం తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచులగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరీ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: अपनों के लिए सबसे सही आरपीएल लाइफ, इससे बेहतर कुछ नहीं.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: प्रवाचिका निधि झा. भारत बेल्जियम देशयोः व्यापारो द्विगुणी भविष्यति. प्रधानमन्त्रिणा मोदिना बेल्जियम मन्त्रिणा बार्ट डी वेबर इत्यनेन सह नवदेहल्यां विहिता शिखर वार्ता. रक्षाक्षेत्रे नवीकरणीय ऊर्जायां च हस्ताक्षरं गताः प्रमुखाः सन्धयः. रक्षामन्त्रिणा राजनाथसिंहेन बेल्जियम मन्त्रिणा थियो फ्रेडकिन इत्यनेन सह क्षमता निर्माणाय कृता मन्त्रणा.

కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషణ నిర్వహణ గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపానగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నలిన్ గారు పాల్గొంటారు. 7:40 వికసిత్ భారత్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 8:00 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆ పాత మధురి గీతలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాలు, దేవి భక్తి గీతాలు, ఇంకా నాట్యకాలం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే భాషిత్. 6:35 రైతు సమాచారంలో క్యారెట్ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 విజయపదం కార్యక్రమంలో ఇంజనీరుకు తోడు ఏ గురించి తెలుసుకుంటారు. 7:30 కృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి ప్రత్యేక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతల ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అనితా సేన్ గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమానికి మొదటి మెట్టు సహాయ నిరాకరణ. ఇంకా మార్గదర్శకుడు మన గురుగారులకు ప్రణామాలు ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 మీమార్తో పాట ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం. 4:00 తిరిగి 5:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గీతలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 6:50 వేసవి సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జీవ రసాయనాల వలన లాభాలు పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ ప్రసంగం వింటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం వారి జానపద గేయాలు వింటారు.
3: ఎండి గిన్నె ఓ లచ్చగుమ్మడి, గిన్నెలోన జున్ను పాలు ఓ లచ్చగుమ్మడి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మీరింతవరకు జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ పప్పుధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మనకు మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు. ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జులై 15 వరకు, యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి అనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు. ఇక TDRG 4 అంటే హనుమరకం, PRG 176 ఉజ్వల, ICPH 2740, ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1వ రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2వ రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించే అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జులై నెలలో విత్తుకుంటారు. జూన్ 10 నుండి జులై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జులై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్లు ఎక్కువవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB, భీమ్ LNB 18, తర్వాత JS 93 05. ఇక పెసర పంటకు అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసర మినుములకు అనుకూలమైన సమయము వానాకాలము జూన్ 15 నుండి జులై 15 వరకు, యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలము. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీన్ని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది వరంగల్ 26 రకం. తర్వాత మినుము రకాల్లో MBG 207 మధిర మినుము అంటారు, PU 31, LBG 787, ఇది తులసి అంటారు, TBG 104, ఇంకా GBG 1,

0: జేజీ 130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47, జేజీ 14. ఇక కాబోలీ రకాల వివరాలకొస్తే కేఏకే 2, పూలేజీ 95311, తర్వాత శ్వేత ఐసీసీవి 2వ రకం. ఇక బొబ్బర్లు అలసంద విషయానికొస్తే వీటికి అనువైన పంట సమయము అలసందలు వర్షాధారంగా, వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జులైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు. వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే జేసీ 3, V240, C152, CO4 ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు, వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానాకాలము యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృత్తులు కలిగి వరి గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MJG 295, ఇది పంటకాలం 65 నుండి 70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు, మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన గుత్తులుగా కాస్తాయి, గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది, ఒకేసారి కోతకొస్తుంది, పళ్ళ ఆకు తెగులును ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MJG 347 ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం. పంటకాలం వచ్చేసి 65 రోజులు, దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం, మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి, కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి, ఆకుమచ్చ తెగులును పల్లాకు తెగులును తామర పురుగులను బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది, గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MJG 348, దీని పంటకాలం 70 రోజులు, దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం. పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మేరుస్తుంటాయి, పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WGG 37 రకము పంటకాలం వచ్చేసి 60 నుండి 65 రోజులు, దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి, ఒకేసారి కోతకొస్తుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తర్వాత TM 962, పంటకాలం 60-65 రోజులు, దిగుబడి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి, అధిక తేమను బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైరులో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకుని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు

0: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మనసంతా నువ్వే సినిమా నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి

సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్

తెచ్చుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్, ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషల్స్ స్నేహ బంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరు దేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్ తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ

0: జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ గురించి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కంపనసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నలిని గారు పాల్గొంటారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బుఖ్య. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జప్తి చేస్తూ 2324085852, మరొక నంబరు 2324085853 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.

0: से ज्यादा किसान अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
0: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల, నేల యొక్క ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటలలో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి స్టూడియోస్లో వ్యవసాయ పరిశోధన స్థానం కంపల్సాగర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నవేని గారు ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: సమగ్ర పోషక నిర్వహణ ప్రధానంగా దీంట్లో ఏ విధంగా చేయొచ్చంటారు?
3: ముఖ్యంగా పంటలు మనం ఏపుగా పెరగాలి అన్నా, అధిక దిగుబడి సాధించాలి అన్నా, ఎరువుల యాజమాన్యము లేదా సమగ్ర పోషణ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ సమగ్ర పోషణ నిర్వహణ లేదా సమగ్ర పోషణ మనం ఎలా చేసుకోవాలి అనేసి అనుకుంటే, పంటలు పండించడానికి అవసరమైన పోషకాలని మనం నేల ద్వారా మనము పంటకు అందిస్తాం. ముఖ్యంగా రసాయనిక ఎరువులను మాత్రమే ఈ కాలంలో రైతులు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే తొందరగా పంట పండుతుంది, తొందరగా చేతికి వస్తుందన్న ముఖ్య ఉద్దేశంతో. దానివల్ల నేలలో భూసారం తగ్గిపోయి పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశాలున్నాయి. అదేవిధంగా నేల సారం తగ్గిపోతుంది, పోతా వస్తూ ఉంటే సేంద్రియ కరబనం కూడా తగ్గిపోతా వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంట పోషకాల నిర్వహణ, పంటని పండించడం మాత్రమే కాదు దాని పోషక నిర్వహణ కూడా చాలా అవసరము. సో ముఖ్యంగా నేలలో భూసారాన్ని పెంచడం కోసము మనం సేంద్రియ ఎరువులను వాడుకోవాలి, రసాయన ఎరువులను వాడుకోవాలి, వాటితో పాటు జీవన ఎరువులని వాడుకోవాలి. ఆ జీవన ఎరువులని
2: మేడం, ఇప్పుడు ఒక రైతు లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో,
2: నమస్తే మేడం. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి?
4: భద్రాచలం.
2: మీ పేరు మేడం?
4: కిరణ్మయి.
2: కిరణ్ మయ్య గారు, మీ సందేహం ఏంటి చెప్పండి. మేడం సమాధానాలు ఇస్తారు
3: చెప్పండి.
4: మామిడి తోట దిగుబడి గురించి చెప్తారండి, ఎలా దిగుబడి ఎక్కువగా వస్తుంది అనేది.
3: మీరు ముఖ్యంగా మామిడి తోట అనేది మనకి హార్టికల్చర్ కి సంబంధించిన పంట. ఆ పంటలో ఏదైతే మనము ఎంచుకోవాలి, ఎక్కువ అధిక దిగుబడిని ఇచ్చే వెరైటీస్ లేదా హైబ్రిడ్స్ ని మనం తీసుకున్నట్లయితే, హైబ్రిడ్స్ ని కనుక మనం తీసుకున్నట్లే వస్తుంది. ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ సైంటిస్ట్ ని కనుక లేదా మీ హెచ్వ కనుక ఉన్నట్లయితే వాళ్ళతో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు.
2: హలో
4: చెప్పండి
2: మేడం, మీ సందేహం మామిడి తోటల గురించి, అదే విధంగా మామిడి తోటలలో అధిక దిగుబడులకు ఏం చేయాలి అనే దాంట్లో. మీకు దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ హెడ్ కానివ్వండి, అది ఎవరైతే రిసోర్స్ పర్సన్ ఉంటారో ఒకసారి అడిగి దానికి సంబంధించిన పరిష్కారం తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు మేడం. హలో. హలో, నమస్తే అండి.
5: నమస్కారం అండి.
2: సార్ మీ పేరు?
5: దేవగాని సోమయ్య. నల్లగట్ల గ్రామం, ఆబకరేట్ మండల్, సూర్యాపేట జిల్లా.
2: ఓకే సోమయ్య గారు, మీ సందేహం ఏంటి చెప్పండి.
5: నమస్కారం సార్.
3: నమస్కారం సోమయ్య గారు.
5: మేడం గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి, చెప్పండి.
5: ఇప్పుడు ఆధునిక వస్తువులో బాగా కాలుష్యానికి గురి అవుతున్నాయి నేలలు కూడా.
3: అవునండి.
5: విపరీతంగా రసాయనాలను వాడడం వల్ల అన్య పంటలకు కూడా నాణ్యత లేదనేది ఇటీవల పరిశోధన జరిగింది. ముఖ్యంగా మనం పూర్వంలో అయితే నేల సారవంతంగా ఎలా ఉన్నదో, ఆరోగ్యకరమైన నేల, అది ఏ పంట అయినా కానివ్వండి, ఆహార పంటలు కానీ వచ్చు, వాణిజ్య పంటలైనా కూడా, నేల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే చెప్పండి.
3: సోమయ్య గారు, మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు మన దగ్గర చాలా కాలం క్రితమే మనము మానేశాము పాడి పశువు అనేసి అంతా ఉంటారు. ఎవరి దగ్గర కూడా పశువులు అనేది అందుబాటులో లేదు. కేవలం ఇంట్లో ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మన దగ్గర పశువులు కనుక ఉంటే మనకి సేంద్రీయ ఎరువులు వేసుకునే అవకాశం ఉండేది. సో ఇప్పుడు మనం సేంద్రీయ ఎరువులు వేసుకోవాలనుకుంటే, ఆ పశువుల ఎరువుని తీసుకొచ్చి వేసుకోవాలనుకుంటే ఎక్కడ తెచ్చి వేసుకోవాలో కూడా రైతులు తెలుసుకోలేని పరిస్థితి. నేల సారం తగ్గుతుందన్న విషయము తెలుసు, ఎరువులు రసాయనిక ఎరువులు వాడకుండా ఉండలేరు. సో దానివల్ల ఆటోమేటికలీ మనకి దిగుబడి తగ్గుతూ తగ్గుతూ వస్తానే ఉంటుంది. అందుకోసం అనేసి సేంద్రీయ ఎరువులు అనేది

0: పశువుల ఎరువు వీలైతే పశువుల ఎరువు వేసుకుని లేదా వానపాముల ఎరువు కనుక మనకు అందుబాటులో ఉంటాయి అంటే వర్మీ కంపోస్ట్, అవునండి వర్మీ కంపోస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది, అది కూడా అయినా వేసుకోవచ్చు. మేడం నేను అవి కూడా నేను వేసుకోలేను మేడం, అది చాలా కాస్ట్లీ ఉంది అనేసి అనుకుంటే జీవన ఎరువులు మీరు వాడుకోండి. జీవన ఎరువులతోటి మనం విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మనకి నేలలో ఉన్నటువంటి సూక్ష్మ జీవుల ద్వారా మనకి పోషకాలు లభ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా నేను చేసుకోలేను మేడము అనేసి అనుకుంటే మనకి మనం వేసుకునే ప్రధాన పంట కంటే ముందుగా పచ్చిరొట్టె ఎరువులను మనం వేసుకోవాలి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మీరు పాటించగలుగుతారు. ఆ పచ్చిరొట్టె ఎరువులైనటువంటి జీళ్లుగా లేదా జనుము విత్తనాలను కన్నా మేము వేసుకుని ఒక 50% పూతే వచ్చేంత వరకు కూడా మనము నేలలో ఉంచాలి. తర్వాత మనం దుక్కిలోకి కలియదున్నాలి. అలా దుక్కిలోకి కలియదున్నట్లయితే మనకి నేలలో సారం పెరగడానికి ఒక చిన్న అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, చాలా మంది రైతులు జీలుగా జన్మ విత్తనాలు మాకు అందుబాటులో లేవు అనేసి కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు పెసర గానీ మినుము గానీ ఇవి బొబ్బర్లు గానీ తక్కువ కాలం పంటలేవి ఇవి మీరు ఒక 30-50 రోజులలో అంటే మనకి కాయ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆకులని ఏదైతే ఉందో బాగా ఏపుగా పెరిగిన తర్వాత లోపలికి కలియదున్నట్లయితే భూసారం పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది. మనం దాని ద్వారా నేల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా మంది రైతులు ఈ పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు పత్తి వేస్తారు, పత్తి వేసిన తర్వాత పత్తి కట్టను కాల్చేస్తారు లేదా కంది వేస్తారు, కంది పట్టను కాల్చేస్తారు, అట్లా కాల్చడం వల్ల నేల కాలుష్యం అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది, భూసారం తగ్గిపోతా వస్తుంది. దాని లోపల ఉన్న మనకి మనం నేలలో కనుక ఇప్పుడు చెక్ చేస్తే ఒక్క వానపాము కూడా మన దగ్గర ఉండదండి. సో ఆటోమేటిక్ గా నేల కాల్చేస్తున్నారు. సో దాని వల్ల ఆటోమేటిక్ గా నేల సారం తగ్గిపోతే భూమిలో టెంపరేచర్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, వానపాములు కూడా లేకుండా అయిపోతాయి, ఇంకా మనకి సారం ఎక్కడ ఉంటుందండి. అందుకోసం అనేసి పంట అవశేషాలు కూడా మీరు కాల్చమాకండి, కాల్చకుండా భూమిలోనే కలియదుక్కుతా ఉండండి. భూమిలో ఎప్పుడైతే మనం కలియదుక్కుతా ఉన్నట్లయితే అవి డికంపోజ్ అవ్వడానికి టైం పట్టినప్పటికీ కూడా మనకి భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఎంచుకునే పంటలలో కేవలం పత్తి పంటనే వేస్తాను అనకుండా పంట మార్పిడి చేసుకోండి. అదేవిధంగా మనకి అంతర పంటలైనటువంటి కంది లేదా మినుము లేదా పెసర లేదా గ్రౌండ్నట్ పల్లి పంటలు కనుక మనం తీసుకున్నట్లయితే అవి భూమిలో నత్రజనిని స్థిరీకరించాల అలవాటు ఉంది వాటికి. వాటిని మీరు అంతర పంటలుగా వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే మీకు నేల సారం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వేసుకోగానే పెరుగుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు విచ్చల విడిగా రసాయన ఎరువులు వాడుతా వస్తా ఉన్నాం, దానివల్ల ఆటోమేటిక్ గా నేల సారం అసలు లేకుండానే పోయింది. మీ భూమిలో ఎప్పుడైతే వానపాము కనిపిస్తున్నాయి అనేసి అనుకుంటే ఓకే సారం పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగా అనుకో. అలా జరిగేంత వరకు కూడా ప్రతి పంట వేయడానికంటే ముందుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పంట మార్పిడి చేసుకోవడం కానీ, పంట అవశేషాలను కాల్చకుండా కలియదొక్కడం కానీ, అంతర పంటలైనటువంటి మనకి కంది పంట కానీ పెసర పంట కానీ మెను పంటలు కానీ ఇవి కూడా మీ ప్రధాన పంటతో పాటు కనుక అంతర పంటలు వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, జీలుగా జనుము విత్తనాలని లేదా పెసర మెను విత్తనాలని ముందుగానే కలియదొక్కోవాలి. ఇలాంటివి మీరు పాటించినట్లయితే నేల సారం పెరగడంతో పాటు మీకు ముందు మనకి వానపాములు కూడా మీ భూమిలో ఉంటాయి, నేల సారం పెరుగుతూ వస్తూ ఉంటుంది, అధిక దిగుబడులు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: మేడం మనము ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఈ పోషక నిర్వహణ అదేవిధంగా నేలలో సారాన్ని కాపాడుకోవటం కోసం చేసేటటువంటి క్రమంలో రైతులు అసలు నేల సారం తగ్గుతుంది, ఈ నేలలో బలం ఇంకెంతుంది అని తెలుసుకోవటానికి చేయవలసినటువంటి పనులు ఏంటి?
0: ముఖ్యంగా పంట వేసుకోవడానికంటే ముందుగానే రైతులు నేల పరీక్ష అనేది భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోండి. మీరు వేసుకునే పంటను బట్టి నేను భూసార పరీక్ష చేయించుకుంటాను అని అనుకోకుండా కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఒకసారైనా మీరు భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మీకు నేలలో లేదా భూమిలో మీకు ఎంతటువంటి నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాషియం ఉందని మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి సేంద్రీయ కర్బణం కూడా ఎంత ఉందో అనేది కూడా మనకి తెలిసిస్తూ ఉంటుంది. సేంద్రీయ కర్బణం కనుక తక్కువగా ఉంటే మనం ఆటోమేటికల్లీ పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని అర్థం, లేదా అంతర పంటలు వేసుకోవాలని అర్థము. అంతర పంటలుగా మనం ఏం వేసుకోవాలంటే ప్రధాన పంట మనం పత్తి కనుక వేసుకుంటే కందులు వేసుకోవచ్చు, పెసరు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, ఇంకా పల్లి పంట కూడా వేసుకోవచ్చు. మీ నేలను బట్టి పంటను ఎంచుకోవాలి.

0: చేయాలి. ముఖ్యంగా అంత మాత్రమే కాదు, నీల పరీక్ష చేయించుకోండి. నీల పరీక్ష చేయించుకున్నట్లయితే మీకు ఎంత పోషకాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏ పంట ఎంచుకుంటున్నారో దానికి ఎంత ఎరువులు వేసుకోవాలని ఒక చిన్న మనకి ముందుగానే తెలుసుకునే సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అనేసి మీరు నీల పరీక్ష లేదా భూసార పరీక్ష ఖచ్చితంగా చేయించుకోండి.
1: ఈ నీల పరీక్ష భూసార పరీక్ష చేయించుకోవాలనుకునే రైతులు ప్రధానంగా అంటే ఆ నా శాంపిల్ ఎలా తీసుకోవాలంటారు, అదేవిధంగా ఎవరి దగ్గరికి వారు తీసుకెళ్లి అది పరీక్ష చేయించుకోవాలి?
0: మీరు భూసార పరీక్ష చేయించుకోవాలని అనుకుంటే ప్రతి మండలంలో మీకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు లేదా మండల వ్యవసాయ అధికారులు ఉంటారు. మీరు వాళ్ళకి మీ దగ్గర ఎలా తీసుకోవాలని అంటే మనకు ఒక ఎకరం ఉందంటే నాలుగు చోట్ల నాలుగు మూలలలో కొంత కొంత శాంపుల్ తీసుకొచ్చి ఒక కుప్పలాగా వేసి మొత్తం కలిపేసి తర్వాత దాన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి మళ్ళీ కలిపేసేసి ఒక శాంపుల్ మనకి అందుబాటులో ఉంటుంది. ఆ శాంపుల్ ని కనుక మనం తీసుకెళ్లి మనకి ఈ మండల వ్యవసాయ అధికారికి కానీ లేదా మండల వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ మనము ఇచ్చినట్లయితే మనము వాళ్ళు మీకు భూసార పరీక్ష చేయించేసి ఇస్తారు.
1: మేడం, ఇప్పుడు ఒక రైతు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే సార్. హలో,
2: నమస్తే సార్. నమస్తే మేడం.
1: సార్, మీ పేరు?
2: బాపురావు సార్. బాపురావు రాక.
1: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
2: నిర్మల్ డిస్ట్రిక్ట్.
1: నిర్మల్ డిస్ట్రిక్ట్. మీ సందేహం చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
0: బాపురావు గారు చెప్పండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: మేడం, నేల మొత్తం కోట అవుతున్నది. వర్షాలు పడితే వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోతున్నది, ఎట్లా చేయాలి మేడం?
0: నేల నీటి కోతకి గురవుతుంది అన్నట్లయితే మీకు ఎక్కువగా నేల అనేది మీకు పైన అదే మనకి బాగా మనం ఏమనాలి అనేసి అంటే ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి పై పొర అనేది కొట్టుకుపోతా వస్తుంది. దానివల్ల మీకు దిగుబడి తగ్గిపోయే అవకాశం వస్తుంది. మీరు వేసుకున్న ఎరువులు కూడా తగ్గిపోతా ఉంటాయి, దాంట్లో పోషకాలు కూడా తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. సో దానికోసం మీరేం చేయాలి అనేసి అనుకుంటే ఈ బొబ్బర్లో ఉన్నాయి తెలుసా అండి, బొబ్బర్లు ఒక కొన్ని వరుసలు వేసుకోండి. దాని తర్వాత మీరు మొక్కజొన్న వేసుకోవాలనుకుంటే ఒక రెండు వరుసలు వేసుకోండి, మళ్ళీ బొబ్బర్లు వేసుకోండి. అట్లా ఏమవుతుంది అనేసి అంటే ఈ బొబ్బర్లు నేల పట్టి ఉంచడానికి ఉపయోగపడతా ఉంటుంది, లేదా మనకి ఈ పల్లి పంట కూడా పట్టి నీళ్ళని పట్టి ఉంచడానికి ఉపయోగపడతా వస్తూ ఉంటుంది. అట్లా నేలకి ఆనుకొని పెరిగే పంటలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు వేసుకున్నట్లయితే నేల కోతకి గురి కాకుండా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీ చుట్టూ కూడా చెట్లు పెంచుకోండి. ఫస్ట్
2: మూడు ఎకరాలు కంది సాగు చేసిన మేడం, మొత్తం కొట్టుకుపోయి కోతకు గురవుతున్నది ఎక్కువ శాతం.
0: ముందు స్లోప్ అంటే మీ నేల స్లోప్ ఎటువైపు ఉందో చూసుకోండి.
2: స్లోప్ కిందికి ఉన్నది మేడం, తూర్పు.
0: స్లోప్ ఎటువైపు ఉందో అటువైపు మీరు ఈ బొబ్బర్లు పంట అలా వేసుకున్నట్లయితే అక్కడ కనీసం మనకి కొట్టుకుపోయిన మట్టి కిందికి వెళ్ళిపోకుండా కనీసం అక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది. మీరు పంట మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకేసారి ఎప్పుడు కూడా మొక్కజొన్న, ఒకేసారి ఎప్పుడు కూడా కంది పంట అట్లా కాకుండా మనకి అలా కొట్టుకుపోకుండా ఉండేటువంటి పంటలు కనుక వేసుకున్నట్లయితే మీకు
2: కాంటూరు గట్ల ఏమంటారు,
0: కాంటూరు గట్ల మీరు వేసుకోవాలనుకుంటే కొన్ని మొక్కలు ఇప్పుడు క్యాజరైనా అనేసి కొన్ని దొరుకుతాయనండి, అవి మీరు వేసుకొని పెట్టుకోండి. మేడం, నేను అవి వేసుకోలేను, నాకు దిగుబడి కూడా కావాలని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా బొబ్బర్లైనా వేసుకోండి. మేడం, నేను అది కూడా నేను వేసుకోలేదు అని అనుకుంటే పెసర లేదా మినుము అవైనా వేసుకోండి. అట్లా కొన్ని వరుసలు కనీసం కాంటూరు గట్లలాగా ఫామ్ చేసుకొని వేసుకోవచ్చు. మరీ కాంటూరు గట్ల మీ స్లోప్ ఎటువైపు ఉందో చూసుకోండి ఫస్ట్. ఒకవేళ మీరు అది కూడా నేను వేసుకోలేదు అనుకుంటే కాలువల బోధల పద్ధతి మీరు పాటించండి. కాలువల బోధల పద్ధతి మీరు పాటించినట్లయితే మనకి ఎక్కువైనటువంటి వాటర్ నీళ్ల కోతకి గురి కాకుండా మనం డ్రైనేజ్ ద్వారా బయటకి నీళ్లు పంపించే అవకాశం చూసుకోండి. మీరు అలా చూసుకున్నట్లయితే కూడా డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు నీళ్ల కోతకు గురి కాకుండా ఉంటుంది. కనీసం అంటే అడ్డుకట్ట వేసినట్లుగా అయినా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మీరు ఒకవేళ నీటి ఎద్దడికి గురైనా కానీ మనం వేసుకునే బోధల ద్వారా మనకి మాయిశ్చర్ అందుబాటులో ఉంటుంది, తేమ అందుబాటులో ఉంటుంది. ఆ తేమ పంటకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి రెండు రకాలుగా వర్షం ఎక్కువైనా కానీ నీళ్లు బయటకు పంపించే అవకాశం ఉంటుంది, వర్షం తక్కువైనా కానీ తేమను స్థిరీకరించే కెపాసిటీ ఉంటుంది. కాలువల బోధల పద్ధతి మీకు తెలుసు కదండి, అప్ అండ్ డౌన్. అట్లా మీరు వేసుకున్నట్లయితే మీకు నేల కొత్త గురి కాకుండా మాత్రమే కాదు పంటకు అవసరమైనది కూడా మనకు ఉపయోగపడతా వస్తా ఉంటుందండి.
1: మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న

0: అటువంటి ఈ విషయాలలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, నేల యొక్క పోషణ, నేల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఎరువుల యొక్క ప్రాముఖ్యత కూడా ఎంత ఉంటుంది. రసాయనిక ఎరువులను వాడటం, అదేవిధంగా జీవ ఎరువులను వాడటం, ఇలా రెండు విధాలుగా ఉన్నటువంటి ఈ ఎరువులను ఎంత మోతాదులో నేలకు మనము అంటే వాడుకుంటే బాగుంటుంది, నేల ఆరోగ్యం పాడవకుండా ఎటువంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటారు.
1: ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే, మనకి జీవన ఎరువులు వాడుతున్నాము రసాయన ఎరువులు వాడుతున్నాము అనడానికి లేదండి. అది వాడగానే వచ్చే పంటలో మనకి దిగుబడులు వచ్చేస్తాయి, నేల ఆరోగ్యం పెరుగుతుంది అనడానికి కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంచుకున్న పంట అనేది మనకి మన భూమికి నేలకు అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఏ పంట అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ పంటకి సంబంధించినటువంటి జీవన ఎరువులు మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ మనము వేరుశనగ పంట లేదా సోయాబీన్ పంట అంటే సోయా చిక్కుడు పంట అలాంటివి కనుక మనం వేసుకున్నట్లయితే, రైజోబియం అనే జీవన ఎరువు ద్వారా మనం వేసుకున్నట్లయితే భూమిలో నత్రజనిని స్థిరీకరించే కెపాసిటీ వాటికి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మన నేలలో కనుక భాస్వరం పోషకం అనేది తక్కువగా ఉంటే, భాస్వరాన్ని అందించే అందుబాటులోకి తీసుకొచ్చే పిఎస్బి అనేది ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను కూడా మనం వేసుకోవచ్చు. మరి మనకి ఎఫ్ఐఎం లో కలిపైనా సరే మనం వేసుకోవచ్చు, లేదా విత్తన శుద్ధి చేసుకునైనా సరే మనం జీవన ఎరువులను అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా మన నేలలో సేంద్రీయ ఎరువులు సేంద్రీయ కర్బన ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ సేంద్రీయ కర్బనాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అంతర పంటలు కూడా మనం వేసుకోవాలి. ఒకే పంట ఒకేసారి పలుసార్లు అదే పంటను మనం వేసుకొస్తున్న కొద్దీ మనలో భూసారం మన నేలలో భూసారం తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంట మార్పిడి కూడా ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: మేడం, ఇప్పుడు ప్రతి పంటలో కూడా ఒక పోషక విలువ లేదా నేలను కాపాడే గుణం ఉంటుంది. అలా ఒక్కొక్క పంటలో ఏ విధమైనటువంటి ఆ నేలను కాపాడే గుణం ఉంటుంది? మీరు చెప్తున్నట్టు పంటలలో కూడా చాలా రకాల పంటలు ఉంటాయి, వాణిజ్య పంటలు అలాగే పప్పు దినుసుల పంటలు, వాటితో పాటు వ్యవసాయంలో సాధారణంగా చేసే పంటలు, ఇలా రకరకాల పంటలు ఉంటాయి. ఈ వర్గీకరణలో ఏ వర్గానికి చెందిన పంటలు నేల స్వభావాన్ని, నేల భూసారం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి, అదేవిధంగా నేలకు నష్టపరిచేటటువంటి పంటలు ఏమేమి ఉంటాయి, ఇది కొంచెం వివరంగా తెలియజేయండి మేడం.
1: ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే, నీళ్లు వస్తున్నాయి కదా అంటే ఈసారి కరువు కాలం వచ్చింది కాబట్టి చాలా మంది రైతులు వరి వేసుకొని మానేస్తా వచ్చానని. నార్మల్ గా అయితే రైతులు ఇంతకు ముందు కాలం వరకు కూడా చూసుకున్నట్లయితే వరి పంట మనం మనకి నీళ్లున్నాయా లేదా చూసుకుంటున్నారు, వరి పంట వేసుకుంటా వస్తా ఉన్నారు. వరి పంట వేయడం వల్ల ఆటోమేటికలీ నీరు అధిక నీరు ఎక్కువగా తీసుకుంటుంది, అంత మాత్రమే కాదు భూసారం కూడా చాలా తగ్గుతూ వస్తా ఉంటుంది. ఇంకా చాలా మంది రైతులైతే మిగిలిన అంటే ఆరు తడి పంటలను అసలు వేయడమే మానేశారు. ఆరు తడి పంటలు అయినటువంటి కంది వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, నూనె గింజల పంటలు అంటే వేరుశనగ వేసుకోవచ్చు, ఆముదం పంటలు వేసుకోవచ్చు.

0: కంది ఒకటి ఇష్టం ఒకటి అంటే ఒక వరుస ఆముదం ఒక వరుస కంది వేసుకోవచ్చు. లేదా మీరు పత్తి కనుక తీసుకున్నట్లయితే నాలుగు వరుసలు మనకి పత్తి వేసుకుంటే ఒక వరుస కంది వేసుకోండి. కంది కూడా నేను వేసుకోలేను అనేసి అనుకుంటే పెసర పంట వేసుకోండి, లేదు అనుకుంటే మినుము పంట వేసుకోండి. మీరు ఇలా అంతర పంటలు కనుక వేసుకున్నట్లయితే నేల సారంని మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా అంతర పంటలు వేసుకున్నట్లుగా ఉంటుంది. ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట ద్వారా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నష్టపరిహారం అనేది ఒక దగ్గర నుంచి అయినా మనం పొందుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ప్రతిసారి పత్తి పంటనే వేస్తాను లేదా నేను ప్రతిసారి మొక్కజొన్న పంటనే మీరే వేస్తాను అనేసి మీరు అనుకోవద్దు. పత్తి పంట అయినా సరే మొక్కజొన్న పంట అయినా సరే పంట మార్పిడి ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఈసారి నేను పత్తి పంట వేస్తున్నాను అనేసి అనుకుంటే వచ్చే కాలంలో అంటే వచ్చే యాసంగిలో లేదా వచ్చే వానాకాలంలో మీరు వేరే పంటను వేసుకోండి, కంది పంట వేసుకోండి. లేదు నేను కంది పంట వేసుకోలేను అసలు నేను అసలు పత్తి తప్ప నేను వేరే పంట నేను వేయనే వేయను అనేసి అనుకుంటారు కొంతమంది రైతులు. పత్తి వేసిన తర్వాత భూమిని ఖాళీగా ఉంచుతారండి. భూమిని ఖాళీగా ఉంచకుండా కనీసం అప్పుడన్నా జీలుగు జనుము లేదా పెసర అలా వేసి పడేసేయండి. అది కొంత వచ్చిన తర్వాత కొంత పెరిగిన తర్వాత పూత రాకంటే ముందుగానే కలయదుక్కండి. కనీసం దానివల్లనే నీలసాన పెరిగే అవకాశం వస్తూ ఉంటుంది. సో భూమిని నేలని ఎప్పుడు ఖాళీగా ఉంచుతండి. ఖాళీగా ఉంచితే ఖచ్చితంగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మాత్రమే కాదు నేల కోతకు గురొచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు అసలు భూమి నేల సారం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కలుపు సమస్య ఉండడం వల్ల కూడా కలుపు కూడా దానికి అవసరమైన పోషకాలు నేల నుంచే తీసుకుంటుంది. మనకు అవసరమైనటువంటి పంటకి మనకి పోషకాలు తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకని కలుపు సమస్యను కూడా మనం నివారించుకోవాలి. అందుకని ఒకవేళ పత్తి వేస్తే యాసంగిలో ఖాళీగా ఉంచకుండా పెసర మినుము వేసి కలయదుక్కుకోండి లేదా జీలుగు జనుము వేసి కలయదుక్కుకోండి. కొంతవరకు కొంతలో కొంత అయినా మేలు చేయొచ్చు. అంతర పంటలు వేసుకోండి, పంట మార్పిడి వేసుకోమని చెప్తున్నాము. సో మీరు ఇలాంటివి కనుక పాటించినట్లయితే నీలసారాన్ని మనము పెంచుకోవచ్చు.
1: మేడం, మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నప్పటికీ రైతులకి ఒక చిన్న అనుమానం ఏంటి అంటే ప్రతి పంటకి ఒక నిడివంటూ ఉంటుంది, ఒక వ్యవధి అంటూ ఉంటుంది. ఈ పంటలన్నింటిలో కూడా ఏ పంట ముందు ఏ పంట అంటే దాని యొక్క వ్యవధి ఎంత ఉండేలా చూసుకొని దాన్ని కలియదున్నుకుంటే రైతులు చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. అదేవిధంగా వాణిజ్య పంటలకి అంటే వేరే వేరే పంటలకి ఈ ఉన్నటువంటి వ్యత్యాసంలో లాభదాయకంగా ఉండే అంశాలు ఏముంటాయి?
0: ముఖ్యంగా మీరు పత్తి పంటను చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజుల వరకు ఉంటుంది. కంది పంట కూడా మనకి 130 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. ఆవున పంట కూడా 150 నుంచి 160 రోజుల పంట ఉంటాయి. ఈ పంటల్లో మీరు ప్రధాన పంటలుగా మీరు వేసుకున్నట్లయితే తక్కువ కాలంలో ఒకవేళ మనకి నీటి ఇద్దడు ఉంది, మనకి ఈ 150 రోజుల వరకు నీరు మనం అందించలేకపోతున్నాము, కేవలం వర్షపాతం ద్వారానే మనం పండించగలుగుతాము అనుకుంటే మీరు పంట మార్పిడి చేసుకోండి. కేవలము మనకి 100 రోజులు లేదా 90 రోజులు లేదా 80 రోజులు పండించగలిగినటువంటి మనకి పెసరాలు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకుంటుందండి నీళ్ళలో నుంచి. ఆటోమేటికలీ వచ్చేసారి వేసుకునే పంటకి కావాల్సినటువంటి పోషకాలు తగ్గిపోతాయి. సో మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. మొక్కజొన్నతో పాటు వేరే అంతర పంట ఏదైనా ఖచ్చితంగా వేసుకోండి. కందైనా వేసుకోవచ్చు, పెసరైనా వేసుకోవచ్చు. లేదా మొక్కజొన్న పంటను వేసుకున్న తర్వాత అంటే వానాకాలంలో మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే ఒక 100 రోజులకు 120 రోజులకి పంట అయిపోతా వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు పెసరైనా వేసుకోవచ్చు లేదా మినుమైనా వేసుకోవచ్చు. అవి 100 రోజుల పంటలు. అవి కూడా 90 నుంచి 80 రోజుల వరకు మనకున్న వెరైటీని బట్టి మనకి పంటకాల వ్యవధి ఉంటుంది. సో మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకున్న అలవాటు దానికి ఉంటుంది. కానీ పెసర మినుముకేమో పోషకాలని నేలలో స్థిరీకరించే కెపాసిటీ అనేది గుణం అనేది వీటికి ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల ఒక దగ్గర భూసారం తగ్గినా కానీ ఇంకొక దగ్గర నుంచి మనం భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా సమయానికే వేసుకోవాలి. ఒకవేళ మీరు సమయం పాటించకుండా జూన్ మాసంలో వేసుకోవాల్సిన సోర్గమని అంటే జొన్న పంటని మీరు జూలై మాసంలో వేసుకుంటే దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి వానాకాలం నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఆటోమేటికలీ యాసంగిలో వేసుకునే పంట యొక్క విత్తే సమయం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏ సమయానికి ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి అనేది ఖచ్చితంగా గమనించుకోండి. ఒకవేళ మీరు జొన్న పంట వేసుకుంటే రోహిణి కార్తీలోనే వేసుకోండి. రోహిణి కార్తీలో వేసుకుంటే అధిక దిగుబడులు పొందుకోవచ్చు. మొక్కజొన్న వేసుకుంటే జూలై 15 వరకు మనం వేసుకోవచ్చు. ఆముదం పంట వేసుకుంటే జూలై 15 వేసుకోవచ్చు. పత్తి పంట అయితే జూన్ 30 కల్లా మనం కంప్లీట్

0: వేసుకోవాలి. అదే కంది పంట అయితే జూలై 15 వరకు వేసుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా విత్తే సమయం కూడా మనం ఉంటుందో ఆ విత్తే సమయాన్ని మీరు దాటిపోకుండా సరైన సమయానికి సరైన విత్తనాన్ని సరైన ఎరువుని సరైన టైంలో కనుక వేసుకున్నట్లయితే భూసారంతో పాటు అధిక దిగుబడులు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సాధారణంగా ప్రస్తుతం మనం చాలా మందిలో చూస్తున్నాం, అంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, రైతులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అంటే చాలా మంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే యూరియా ఎక్కువగా వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి, పచ్చదనం బాగా ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఈ జీవన ఎరువుల్లో కానివ్వండి రసాయన ఎరువుల్లో కానివ్వండి ఎక్కువ ఎరువులు నేలలోకి అంటే వాళ్ళు వాడుకోగలిగితే పంట బాగా ఏపుగా పెరుగుతుందనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. మరి ఈ విషయానికి వచ్చేసరికి రైతులకు ఖచ్చితంగా అసలు ఎంత ఎరువు వేసుకోవాలి, అలాగే యూరియా అధికంగా వాడటం కానివ్వండి, ఇలాంటివి అంటే అధికంగా రసాయనాలు వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా పంట మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు?
0: ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అంటే, చాలా మంది పంట పండిస్తున్నాము అంటే యూరియా ఉంటే చాలు పంట పండడం అయిపోతుంది, అడవి పిండి ఉంటే చాలు పంట పండడం అయిపోతుంది అనేసి అనుకుంటున్నారు. ఒక బస్తానే మనం యూరియాని సిఫారసు చేస్తే ఒక పంటకి 2 బస్తాలు వేస్తాడు రైతులు. సో దానివల్ల యూరియా ఎక్కువ వేస్తే ఆటోమేటికలీ పంట బాగా పెరుగుతుంది, మనకి అధిక దిగుబడులు వస్తాయన్న అపోహలో ఉంటున్నారు రైతులు. కానీ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, యూరియాని వేసిన కొద్దీ మనకి ఉండాల్సిన పెరుగుదల అంటే పంట ఉండాల్సిన పెరుగుదల కాకుండా అధిక పెరుగుదల అనేది అవుతుంది. అధిక పెరుగుదల అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ చీడపీడల సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. మనకి యూరియాకి వేసే ఖర్చు వస్తుంది, చీడపీడలను నివారించుకోవడానికి దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. దాంతోపాటు నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది, అంటే పంట యొక్క నాణ్యత తగ్గిపోతుంది, పంట యొక్క దిగుబడి కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, నేల సారం కూడా తగ్గిపోతా వస్తుంది. సో అందుకోసం అనేసి యూరియాని వేసుకునేటప్పుడు రైతులు గమనించుకోండి, యూరియాని ఒకేసారి వేసుకోవద్దు. నమోదు చేయబడిన లేదా సిఫారసు చేయబడిన యూరియాని దఫాలుగా విడతల వారీగా వేసుకోవాలి. అంటే విత్తనం విత్తే సమయంలో ఒకసారి ఒక సగభాగం వేసుకోవాలి, 30 రోజులకి అంటే పంట కాలాన్ని బట్టి 30 రోజులకి లేదా 25 రోజులకి వేసుకోవాలి. పూత అవ్వడానికంటే ముందుగా ఇంకా పూత వస్తుంది అనే లోపే యూరియా వేసుకోవడం అయిపోవాలి. పూత వచ్చిన తర్వాత మీరు యూరియాని వేసుకున్నా కానీ మొక్క తీసుకోలేదు, అది భూములనే ఉంటుంది. ఇంకా చాలా మంది రైతులు చేసేది ఏంటి అనేసి అంటే, డిఏపిని వేసుకుంటారు, ఆ డిఏపిని అడుగు పిండిగానే వేసుకోవాలి, విత్తనం వేసుకోకుండా ముందుగానే వేసుకోవాలి. ఒకసారి పైరు లేదా పంట పండించారు అంటే మొలకొచ్చిన తర్వాత ఇంకా దాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని టాప్ డ్రెస్సింగ్ అసలు వాడకూడదు. డిఏపిని డిఏపిని అడుగు పిండిగానే వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం గమనించినట్లయితే నేల సారంతో పాటు పోషకాలని మొక్కకి ఎంత అవసరమవుతుందో అంత మనం అందించుకోవాలి, అధికంగా వేసుకోవాల్సిన అవసరము ఉండదు. అదే అంత మాత్రమే కాదు, అధిక దిగుబడులు పొందుకోవడానికి నాణ్యత గల పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటలలో సమగ్ర పోషక నిర్వహణ ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఎలా నిర్వహించాలి, ఏ విధమైన ఎరువుని ఏ సమయంలో వేయాలి, ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. పహలీ వాలీ బాత్ కహాన్?
3: परम तो सब यही डाले हैं,
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఈనాటి ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్ 2026 హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మీడియం వేవ్ మీటర్లపై. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ పై ప్రకటించిన కార్యక్రమం

0: వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
3: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0 మొదలు 0.5 పీపీటీ పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 పీపీటీ నుండి 30 పీపీటీ లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్ గా పరిగణిస్తాం. 30 పీపీటీకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
2: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
3: అవును సార్.
2: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ది చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
3: అవును సార్.
2: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
3: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన అనేది కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 8, 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
2: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
3: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
2: సాగు జరుగుతుంది.
3: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
2: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
3: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 120 వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
3: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
3: వాస్తవం సార్.
2: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
3: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
2: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
3: అవును సార్.

0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్ లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ కు ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2 కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కు కావలసినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2 కాంపొనెంట్ కు వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్ గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3 అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలిన మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్ట్ అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3 కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
0: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా. ఈ యాప్ లో కానీ పోర్టల్ లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
1: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
0: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్లు కానీ చేపలు పట్టేవాళ్లు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
1: ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, 2 కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్ గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్ కు వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్ లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్ లో చాలా మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్ లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్ లో చాలా మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
0: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
1: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కు వస్తే చాలా వేగంతో కోటాను

0: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
1: అవును,
0: ఇవన్నిటిని.
1: అవునండి,
0: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటుందండి?
1: ఈ ఆక్వారంగంలో ఒడిదొడుకులు చెప్పాలంటే, మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికొచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
0: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
1: అవునండి,
0: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే, ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా. దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
1: సార్, దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
0: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
1: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
0: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారికి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండో అంశానికి వస్తే, వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
0: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్ కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: జీవితానికి అక్షరాలు నేర్పి విజయానికి బాటలు వేసే గురువులకు పాదాభివందనం.
5: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణిలో
4: 9898-9670-76.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

0: లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
2: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో.
1: ఫోన్ నంబర్ 7989701158.
3: కిమెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది రమేష్ పిట్టలా.

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఒకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరసరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరుతున్న పాట ఘరనామగుడు. ఈ చిత్రం నుంచి మనో చిత్ర పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో గూడు పుఠాని చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడినపాట గేయరచన దాశరథి. ఈ పాటను కొన్ని శ్రోతలు భద్రాద్రి కొత్తం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి బంధుమిత్రులు వీరందరి కోరికపై గూడుపుటాని సినిమాలోంచి

కార్యక్రమంలో విచిత్ర సోదరులు సినిమాలోంచి పాటను కొన్ని శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక్, శ్రీరామ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీకాంత్ చారి ఇంకా వీరి బంధుమిత్రులు వీరందరి కోసం.

కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పానపాట, చిత్రం పొట్టింటి గౌరం ఈ పాటను ఉత్తరాంధ్ర కోరిన శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్ నుంచి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజవిక, మీనా కుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయ్, చోటాపురాన్ పాసి, ఎండి షాకిర్, షహదాది, సుందర్ రాజ్, ప్రవీణ్, జగన్మాత ఇంకా వీరి బంధువులు, స్నేహితులు

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి. ఫోన్ నంబర్ 9989679076.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
2: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
2: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076.

0: టీచర్స్ డే సందర్భంగా అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో మీ ఆత్మీయ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 7989701158.
2: నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి బంధుమిత్రులు వీరంతా కోరిన పాట జయం మందేరా చిత్త నుంచి కుమార్ స్వాను స్వనత పాడిన పాట.

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి కొండెట్టి వెంకట్రాములు అదృష్టమ్మ చారీబాబు ప్రభుదేవ భద్రమ్మదేవి మామిడాల కళ్యాణ్దేవి చక్రవర్తి శివవల్లి యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న మంగమ్మ రాములు నాగమణి చందు శ్రావణి బాలకృష్ణ లక్ష్మి భానుశ్రీ స్వరూప నాగయ్య ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరుతున్న పాట యముడికి మొగుడు చిత నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పన్న పాట గేయ రచన వేటూరి సంగీతం అందించిన వారు రాజ్కోటి

చుట్టాలన్నారు జాగ్రత్త చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పన్నపాట. ఈ పాటను కొన్ని శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్సు నుంచి భరత్లాల్ పరదేశి భారతిబాయ్ జ్యోతిబాయ్ అంజలిబాయ్ రాజనందిని రమేష్ లోద్ అజయ్ లోద్ ఆదిత్య లోద్ కిరణ్ జాన్విక విశ్రుత్ లోద్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనాయక్ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట చుట్టాలు నోరు జాగ్రత్త సినిమా నుంచి.

కార్యక్రమంలో చివరిగా జయం సినిమా నుంచి రవివర్మ బాలాజీ పాడిన పాట. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజ, మాయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

ఇంతవరకు కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:40 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వేటూరి సాహిత్యం ఈ పాట.

3.1 MHz పై మధురిమ ఆపాత మధుర గీతాల్లో వేట చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట గేయ రచన వేటూరి.

నేనంతవరకు మధురిమ ఆ పాత మధురికి తెలివి నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాలు, దేవి భక్తిగీతాలు, ఇంకా నాట్యకాలం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే భాషిత్. 6:30 రైతు సమాచారంలో క్యారెట్ సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:15 విజయ్ పదం కార్యక్రమంలో ఇంజనీరింగ్కు తోడు ఏఐ గురించి తెలుసుకుంటారు. 7:30 కృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి ప్రత్యేక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 10:00 కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర ఉద్యమానికి మొదటి మెట్టు సహాయ నిరాకరణ, ఇంకా మార్గదర్శకుడు మన గురుగారులకు ప్రణామాలు ప్రసంగం వింటారు. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 2:30 మీమార్తో పాట ప్రత్యక్ష ఫోరం కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వేసవి సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జీవ రసాయనాల వలన లాభాలు పరిచయ కార్యక్రమం, ఇంకా చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ ప్రసంగం వింటారు. అనంతరం జనపద గేయాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారమైన ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తమవుతుంది. తిరిగి రేపు ఉదయం 3.1 మెగాహెర్ట్స్ పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.